ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్పై ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 22వ తేదీ సోమవారం. నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు, అందరికీ నచ్చేటట్టు చేయాలంటే దానికి నే జీవితం సరిపోదు అన్నారు రమణ మహర్షి. నేను ఏఆర్జే ధనలక్ష్మి, శ్రోతలందరికీ శుభోదయం.

0: మీరింతవరకు శివభక్తి గీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె స్థలసాయి.
1: పున్నామ నరకాత్రాయతే ఇది పుత్రః అని, పున్నామ నరకం నుండి రక్షించేవాడు పుత్రుడు అని చాలామంది తండ్రులు పుత్ర సంతానం కలగగానే పుత్రోత్సాహంతో పొంగిపోతూ ఉంటారు. కుల పెద్దలు కూడా వంశాంకురం కలిగాడని ఆనందపడతారు. వాస్తవానికి ఆ పుత్రుడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడే నిజమైనటువంటి ఆనందం. వంశానికి వన్నె తీసుకురావలసినటువంటి పుత్రుడు అల్లరి చిల్లరగా మారితే కన్నవారు పడే ఆ బాధ వర్ణనాతీతం. బంధుమిత్రుల దగ్గర, సమాజంలో కూడా మూర్ఖపుత్రుని కారణంగా వాళ్ళు తలెత్తుకోలేక కృంగిపోతారు. అందుకే సుమతీ శతకారుడైనటువంటి బద్దెన కవి అంటాడు, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబునాడు పొందుర సుమతి అంటాడు. తండ్రికి పుత్రుడు కలిగినందుకు పొందవలసినటువంటి సంతోషం పుత్రుడు పుట్టగానే కలగదు. వాని గుణగణాలను, విద్యాబుద్ధులను, నడవడిని చూచి లోకులు పొగుడుతుంటే అప్పుడు ఎంతో సంతోషం కలుగుతుంది. కొరగాని కొడుకు పుడితే తండ్రికి అంతకు మించిన నరకం ఏముంది? అందుకే మరొక పద్యంలో అంటాడాయన, కొరగాని కొడుకు పుట్టిన కొరగా మీయ కాదు తండ్రి గుణముల చెరచున్, చెరకు తుద వెన్ను పుట్టిన చెరుకున దీపెల్ల చెరచు సిద్ధము సుమతి అంటాడు. చెరుకుగడ చివర కంకి ములిస్తే ఆ చెరుకు తీయదనమంతా చెడుతుంది. అలాగే అప్రయోజకుడైన పుత్రుని వల్ల తండ్రి సంపాదించిన మంచి పేరు కూడా తుడిచిపెట్టుకుపోతుంది, చెడ్డ పేరు వంశానికంతా సంక్రమిస్తుంది. పూర్వం దక్షిణాపథంలోని మహిళారోప్యము అనేటువంటి నగరాన్ని అమరశక్తి అనేటువంటి రాజు పరిపాలించేవాడు. అతనికి బహుశక్తి, ఉగ్రశక్తి, అనంతశక్తి అనే ముగ్గురు అప్రయోజకులైనటువంటి పుత్రులు పుట్టారు. ధనానికి కీర్తికి కొదువలేని ఆ రాజు తన మూర్ఖపుత్రుల కారణంగా చాలా దుఃఖాన్ని అనుభవించాడు. ఆయన తన అమాత్యులతో అంటాడు, అజాత మృతమూర్ఖేభ్యో మృతాజాతౌ సుతౌ వరం యతస్తౌ స్వల్ప దుఃఖాయ యావజ్జీవంజడోదహేత్ అని వాళ్ళతో వాపోతాడు ఆయన. అంటే దాని అర్థం, తల్లిదండ్రులకి సంతానాన్ని గురించిన దుఃఖం మూడు విధాలుగా ఉంటుందిట. ఒకటి, సంతానం కలగకపోతే అయ్యో సంతానం లేదే అనేటువంటి దుఃఖం. రెండోది, సంతానం పుట్టగానే మరణిస్తే అయ్యో ఏ ముద్దు ముచ్చటలు తీరకుండానే సంతానం మృతి చెందిందే అనే దుఃఖం. మూడోది, కలిగిన సంతానం అప్రయోజకమైతే కలిగే దుఃఖం. ఈ మూడింటిలో సంతానం లేకపోయినా, పుట్టి మరణించినా కలిగేటువంటి దుఃఖం చాలా స్వల్పమైనది. కానీ అప్రయోజకము, మూర్ఖము అయిన సంతానం వల్ల కలిగే దుఃఖం

0: అపరిమితమైనది, అది బ్రతుకున్న కాలం దహించి వేస్తుంది అని ఆ శ్లోకానికి అర్థం. ఒక వంశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు సంక్రమించాలి అనంటే దానికి కారణం ఆ వంశంలో పుట్టినవాడు విద్యావంతుడో ధనవంతుడో మంచి నడవడిక కలవాడో అయి ఉండాలి. విద్యా ధనముల కంటే కూడా మంచి నడవడిక ముఖ్యం. విద్య కానీ ధనం కానీ ఉన్నవాడికి మంచి నడవడిక అలవడకపోవచ్చు, కానీ మంచి నడవడిక కలవాడికి వాటంతటవే విద్యాధనాలు సమకూరుతాయి. సచ్చారిత్రము కల ప్రయోజకుడైనటువంటి పుత్రుడు తండ్రి మనస్సుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాడు, తండ్రికి వంశానికి కూడా మంచి పేరు ప్రఖ్యాతులను కలిగిస్తాడు. అందుకే తండ్రికి పుత్రోత్సాహం పుత్రుణ్ణి లోకులు పొగుడుతున్నప్పుడే కలుగుతుంది.
1: సుభాషితం విన్నారు. సమర్పణ శ్రీ కె స్థలసాయి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, రైతు సమాచారం.

పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే పాలు పితకడంలో కూడా మెలకువలు పాటించాలి. పశువులను పోషించడం ఎంత ముఖ్యమో వాటి నుంచి పాలను పితకడం కూడా అంతే ముఖ్యం. గేదె నుంచి పాలు పితకడం కూడా నైపుణ్యమే అంటున్నారు శాస్త్రవేత్తలు. కొన్ని మెలకువలు గనక పాటిస్తే గేదెల నుంచి పాలను సక్రమంగా పితకవచ్చు. పాలు పితికేవారికి పశువుతో మచ్చిక ఉండాలి. దానా పెట్టడంలో, కుడితి తాపించడంలో యజమాని ప్రేమగా వ్యవహరించాలి. అలా చేస్తే పాలు పితికే సమయంలో గేదె సహకరిస్తోంది. పాలు పితికే ముందు, ఆ తరువాత కూడా రైతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు జిల్లా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు టి నరసింహులు గారు. పాలు పితకడానికి 2 గంటల ముందు దానాను తడిపి గేదెలకు పెట్టాలి. పాలు పితికే ముందు వెల్లుల్లి, ఉల్లి, క్యాబేజీ, శైలేజీ గడ్డి మేపకూడదు. అలా చేసినట్లయితే పాల రంగు, రుచి, వాసన మారే అవకాశం ఉంది. పాడి పశువులు బెదిరిపోయే పరిస్థితుల్లో కాకుండా నిశ్శబ్ద వాతావరణంలో పాలు పితకాలి. బెదరడంతో అడ్రినలిన్ హార్మోన్ విడుదలై పాలు పితకడం వీలుపడదు. మొదట పితికిన పాలను నల్లటి గుడ్డపై పితికి పాలలో రక్తపు చారలు గాని మరేవైనా ఉన్నాయో లేదో గమనించాలి. తేడా కనిపిస్తే ఆ పాలను మిగతా పాలలో కలపకూడదు. పాలు పితికేటప్పుడు చేయాల్సిన పనులు రైతు గమనించాలి. పొదుగును మరీ చన్నీళ్లతో కాకుండా గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. పొదుగు కడగడంతో చేపు రావడంతో పాటు సూక్ష్మజీవులు నశించి పాలు కలుషితం కాకుండా ఉంటాయి. పాలను పితకడం 6 నుండి 8 నిమిషాల్లో త్వరగా పూర్తి చేయాలి. ఆలస్యం చేస్తే ఆక్సిటోసిన్ హార్మోన్ ప్రభావం తగ్గి చేపు పోతోంది. ఆశించిన పాల దిగుబడి పొందడం వీలుపడదు. క్రమక్రమంగా పాల ఉత్పత్తి తగ్గిపోతోంది. పాలను బొటన వేలును మడిచిగాని, గోరుతో నొక్కిగాని పాలు తీయకూడదు. చివరి పాలలో వెన్న శాతం ఎక్కువగా ఉంటోంది. రైతుకు రేటు అధికంగా వస్తోంది. ఈ పాలల్లో సూక్ష్మజీవులు కూడా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఆఖరి దారలతో సహా పూర్తిగా పాలను పితకాలి. పితికిన పాలను శుభ్రమైన ఫిల్టర్లో వడపోయాలి. పితికిన వెంటనే పాలు గోరువెచ్చగా, పశువు శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెంటీగ్రేడ్ కలిగి ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందుతోంది. కాబట్టి పితికిన పాలు 2-3 గంటల్లో చల్లబడేలా ఆరబెట్టాలి. పాలపై నేరుగా ఎండ తగలకుండా చూడాలి. పాలు పితికిన తరువాత పొదుగును శుభ్రంగా కడగాలి. పాలు పితకగానే పాడి పశువులు కొద్దిసేపు నిలబడేలా చూడాలి. పితికిన పాలను సాధ్యమైనంత త్వరగా పాలసేకరణ కేంద్రానికి చేర్చాలి. పాలను నిల్వ చేసే ఉష్ణోగ్రత ఎంత తక్కువగా ఉంటే అంత ఎక్కువ కాలం పాలు చెడిపోకుండా ఉంటాయి. పాలు సాధారణంగా గది ఉష్ణోగ్రత వద్ద 3-4 గంటల పాటు చెడిపోకుండా ఉంటాయి. అప్పుడు పాలను కాచి మళ్ళీ 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చల్లబరిస్తే 6 నుండి 8 గంటల వరకు చెడిపోకుండా ఉంటాయి. సాయంత్రం తీసిన పాలను ఉదయం తీసిన పాలతో కలపకూడదు. ఆవు పాలను, గేదె పాలను కూడా కలపకూడదు. పాలల్లో నీళ్లు,

0: బోరిక్ పౌడర్, పిండి, సోడా, ఉప్పు, చక్కెర తదితర పదార్థాలను కలపకూడదు. గేదె పాలలో కనీసం 5% వెన్న, 9% ఎన్ఎన్ఎఫ్, ఆవులలో అయితే 3.5% వెన్న, 8.5% ఎన్ఎన్ఎఫ్ ఉండే పాలు నాణ్యమైనవిగా పరిగణిస్తారు. పొదుగువాపు సోకిన పశువు పాలను ఇతర పాలతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపకూడదు. ఈ విధంగా పాలు తీసేటప్పుడు, తీసిన తరువాత కూడా ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందేందుకు అవకాశాలు ఉంటాయి.
1: పాలు వెతకడంలో జాగ్రత్తలు మీరు ఈనాటి రైతు సమాచారం కార్యక్రమంలో ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇది ప్రసార వివరాల సమయం. 100.1 MHz పై ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఉదయం 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 7:15 చిత్రగీతాలు వినవచ్చును. 7:45 విజ్ఞాన వీచికలు, విజ్ఞాన సంచిక కార్యక్రమం నిర్వహణ శ్రీ కుల్పాక్ శంకరారావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం.

ఉదయం 8:30 కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం, 9:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. ఉదయం 10:00 చిత్రగీతాల వినవచ్చును. మధ్యాహ్నం 12:00 హిందీలోను, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తర్ గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడతాయి. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో యవ్వన దశలో హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మార్పులు, తల్లిదండ్రుల పాత్ర ప్రసంగ వ్యాసం వినవచ్చును. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపాహార సమాచారం. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మధ్యాహ్నం 2:30 పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట పునఃప్రసారం. నిర్వహణ శ్రీ కుల్పాక శంకరారావు. 3:30 ఏక చిత్రగానం ప్రసారమవుతుంది. సాయంత్రం 4:00 చిత్రగీతాలు వినవచ్చును. 5:45 జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం 6:00 హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 6:35 చిత్రగీతాలు వినవచ్చును. 6:45 సామూహిక గేయం ప్రసారమవుతుంది. ఆ సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. ఇక రాత్రి 7:15 రైతే రాజు వ్యవసాయ ధరలకు సమగ్ర సమాచారం కార్యక్రమంలో పంట మార్పిడి, విత్తన శుద్ధి, ఇంకా జానపద గేయం, అనంతరం జీవాలలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ కొన్ని వివరాలను తెలుసుకుంటారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో కేతీ బచావో అభియాన్ కార్యక్రమం గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కులపాక శంకరారావు. 8:00 కిన్నెరల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలను వినవచ్చును. రాత్రి 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 10:00 పౌరాణిక నాటకం. ఈ కార్యక్రమంలో

కృష్ణమాయ చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 22 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తల వినవచ్చును ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియచేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో మూడు నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక్క పేదకూరపాడు నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్కులు, అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటిపారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈరోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ద ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్లీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప

0: ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్ ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
1: న్యూస్ పేపర్, రేడియో, టీవీ, ఇవాళ సోషల్ మీడియా బాధ్యతతో కూడినటువంటి భావ ప్రకటన గతంలో ఉండేది. అవి సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంకోటి చేయండి అనేటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పనిచేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పార్ట్ అనుకోవాలి. కాకపోతే కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహా ప్రభుత్వానికి ఆ కొత్త చట్టాలు కానీ రావాల్సినటువంటి అవసరమైతే ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ,
2: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయ నిధిని అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అంటే ఎల్ఓసి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఆర్కే బీచ్, రుషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో

ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తా శ్రూయంతాం ప్రవాచిక సాధనా శర్మ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవదత్ యత్ ఆధునికే విశ్వస్మిన్ సాముద్రిక శక్తి రాష్ట్రస్య సామరిక ప్రభావస్య ప్రముఖ ఆధార అస్తి. కోలకాతాయాం శ్యామ ప్రసాద్ ముఖర్జీ జలపోత స్థాత్రే తేన స్వదేశ నిర్మితాః త్రయః నౌ సైనిక పూతాః ఐఎన్ఎస్ దునాగిరిః ఐఎన్ఎస్ సంశోధకః ఐఎన్ఎస్ అగ్రయశ్చ భారతీయ నౌసేనాయై సమర్పితాః.
2: ఐఎన్ఎస్ విక్రాంత్ సే లేకర్ ఆజ్ తక్ కీ యాత్రా కేవల్ నయే యుద్ధ పోతో కీ యాత్రా నహీ హై, యే భారత్ కీ బఢ్తీ ఆత్మనిర్భర్తా కీ యాత్రా భీ హై. ఇన్కా నిర్మాణ భారత్ మే హువా హై, ఇన్కీ డిజైన్ భారత్ మే తయార్ హుయీ హై, ఇన్కే నిర్మాణ మే భారతీయ ఉద్యోగో కీ ప్రతిభా లగీ హై.
1: तेन उक्तं यत् एतेषां पोतानां निर्माणे द्विशताधिकाः सूक्ष्म लघु मध्यमोद्यमाः योगदानम् अकुर्वन्. प्रधानमन्त्री नरेन्द्र मोदी साम्प्रतिक वर्षस्य अन्ताराष्ट्रिय योग दिवसस्य वैश्विक उत्सव रूपेण आयोजनार्थं विश्वस्य जनान् प्रति कृतज्ञतां व्यक्तवान्. तेन उक्तं यत् योगः विभिन्नेषु देशेषु समाजेषु च स्थितान् जनान् स्वास्थ्य कल्याणयोः समान लक्ष्ये संयोजयति. प्रधानमन्त्री एतत् विश्वस्य कृते प्रेरणादायकम् अस्ति इति अवदत्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः कुनो राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मध्यप्रदेशस्य कुनो नेशनल पार्क इत्यस्य राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. सा प्रोजेक्ट चीता इति योजनायाः प्रगतेः समीक्षां करिष्यति, तथा च व्याघ्रपालकैः वन कर्मचारिभिः स्थानीय जनैश्च सह संवादं करिष्यति. अधिकारिणाम् अनुसारेण भारते सम्प्रति 500+ व्याघ्राः सन्ति, तेषु अधिकांशतः कुनो राष्ट्रिय उद्याने वसन्ति. भारतम् अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स राष्ट्राणां राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीय सम्मेलनस्य आयोजनं करोति. अस्य अध्यक्षताम् अजीत डोभालः करिष्यति. नीट यूजी 26+ पुनर्परीक्षा सुदृढ सुरक्षा व्यवस्थायां सुसम्पन्ना. राष्ट्रिय परीक्षा अभिकरणस्य अनुसारेण देशे विदेशे च स्थितेषु 44+5,000 परीक्षा केन्द्रेषु लक्षशः अभ्यर्थिनः सहभागिनः अभवन्. दिव्यांग अभ्यर्थिभिः सह सर्वेषां परीक्षार्थीनां सुविधार्थाः विशेषव्यवस्थाः अपि कृताः. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यनेन 12 श्रेण्याः उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामाः क्रमशः प्रकाशिताः. मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु 87%+ परिणामाः घोषिताः सन्ति. अवशिष्ट परिणामाः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते. छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति. मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इत्युक्तम्. छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित सन्देशान् च न विश्वसन्तु इति केवलं CBSE इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः. तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायुः स्रवण घटनायां 7 जनाः मृताः. 70+ श्रमिकाश्च प्रभाविताः जाताः. घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति. राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितं आपद उत्थार अभियानम् आरब्धवन्तः. मुख्यमंत्री सी जोसेफ विजयः

0: उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा त्रिसदस्यीयां समितिं नियुक्तवान्। फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र द्वि-द्वि अंकेन समतायाम् अभवत् इति वार्ता।
1: ఆకాశవాణి మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక నందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్.
2: సింగరేణి కార్మికుల సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని, సింగరేణి సంస్థ తెలంగాణ ప్రజల ఆస్తి అని రాష్ట ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మంచిర్యాలలో జరిగిన సింగరేణి కారుణ్య నియామక పత్రాల అందజేత కార్యక్రమానికి రాష్ట మంత్రులు డి శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్లతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య పరంగా పనిచేయలేని సింగరేణి ఉద్యోగులకు సంబంధించిన 335 మంది అర్హత గల అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తున్నామని, భవిష్యత్తులో మరింత మంది అర్హులకు అందిస్తామన్నారు. కార్మికులకు 1,25,00,000 బీమా సదుపాయం కల్పిస్తూ 30,000 నుంచి మంచి ఒప్పంద పొరుగు సేవల సిబ్బందికి బోనస్ అందించామన్నారు. తెలంగాణ యువతకు అంతర్జాతీయ ఉపాధి అవకాశాలను చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని రాష్ట కార్మిక ఉపాధి గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి అన్నారు. అభివృద్ది సంక్షేమ పథకాల్లో మంచిర్యాల జిల్లా ముందుకు వెళ్తోందని, ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చేందుకు పెద్దపీట వేస్తోందని రాష్ట ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాలరావు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు ముందుకు పోతున్నామని, ప్రభుత్వ సంక్షేమ ఆర్థిక కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా జరుగుతుందన్నారు. రాష్ట ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా మంచిర్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆధ్యాత్మికతతో పాటు విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్దికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. మంచిర్యాల నియోజకవర్గ పరిధిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ది పనుల శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి, రాష్ట వ్యాప్తంగా దేవాలయాల అభివృద్దికి 2.5 ఏళ్లలోనే 2,226 కోట్ల మంజూరు చేసినట్లు తెలిపారు. రాబోయే గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం మరో 1,000 కోట్లు, బాసర నుంచి భద్రాచలం వరకు ఆధ్యాత్మిక కారిడార్ అభివృద్దికి 802 కోట్లు కేటాయించి సుందరీకరణ పనులు చేపడుతున్నట్టు వివరించారు. సింగరేణి సంస్థ సర్వతోముఖ అభివృద్దికి సమిష్టిగా కృషి చేద్దామని రాష్ట ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థలో ప్రతి అంశం పారదర్శకంగా జరుగుతుందని, ప్రతి కార్మికుడి ఆరోగ్యం, వారి పిల్లల విద్యా ప్రమాణాలు, భవిష్యత్తు కోసం యాజమాన్యం పూర్తి నిబద్ధతతో ఉంది అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని రాష్ట కార్మిక మైనింగ్ శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. చెన్నూరు మండలం కిష్టంపేట గ్రామ సమీపంలోని అర్బన్ ఇకో పార్క్ లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అడవుల విస్తీర్ణం పెరిగితే సమయానికి వర్షాలు కురుస్తాయని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించడం సామాజిక బాధ్యత అని మంత్రి సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలందరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పిలుపునిచ్చారు. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోని డి అడిక్షన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. గంజాయి బాధితుల్లో సానుకూల ఆలోచనలు పెంపొందించడంలో వైద్యులు కీలక పాత్ర వహించాలని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిఘా ఉంచి అనుమానాస్పద మార్పులు గమనిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. పర్యావరణ సంరక్షణపై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణకు శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు 22 లక్షల మొక్కలు నాటామని, ప్లాస్టిక్ వాడకాన్ని నియంత్రిస్తూ పర్యావరణానికి మేలు చేసే వస్తువులను ఉపయోగించాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారతదేశం శక్తివంతమైన దేశంగా అభివృద్ది చెందుతుందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. మంచిర్యాల జిల్లా సీసీసీ సింగరేణి గెస్ట్ హౌస్ లో దత్తాత్రేయ రచించిన ప్రజల కొరకే నా ఆత్మకథ పుస్తకాన్ని ఆవిష్కరించి స్థానికులకు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణానికి తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుందని ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ విజయభాను తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు భయాందోళన లేకుండా ప్రయాణించడానికి బస్సులో భరోసా పేరుతో హైటెక్ సీసీటీవీ నిఘా వ్యవస్థను ప్రారంభించామన్నారు. మంచిర్యాల డిపోలో జరిగిన ఆర్టీసీ ప్రగతి చక్రం అవార్డుల కార్యక్రమంలో ఆమె పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులకు నగదు పురస్కారాలు అందించి సన్మానించారు. సీసీ కెమెరాల ఏర్పాటును ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి మొదటి విడతలో 175 బస్సుల్లో అమర్చామన్నారు. దీనివల్ల వేధింపులు, చైన్ స్నాచింగ్, మొబైల్ దొంగతనాలు, పిక్ పాకెటింగ్ వంటి అవాంఛనీయ సంఘటనలను సమర్థవంతంగా అరికట్టవచ్చన్నారు.

0: మంచిర్యాల జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ ఎల్ శ్రీనివాస్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్ట్రపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ

సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్ కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్ రీతూ తావడే మాట్లాడుతూ, ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్, దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహ్రాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని,

0: భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. చిత్రగీతల కార్యక్రమం ముందుకు విందాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్య బృందం పాడిన పాటను భక్త కన్నప్ప చిత్రం నుండి.

గంటను చూడకనే పులి చూసినంతనే వేసినంతనే తలలు రెండుగా బిలబిలలాడుచు తనుకు కొండగా గిరగిర తిరుగుచు అటు నిటు తగిలిన రెండు బాణము.

కార్యక్రమం తర్వాత పాట గోదావరి పొంగింది చిత్రం నుండి వేటూరు గీతానికి కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో పి సుశీల ఆలపించిన పాట వింటారు.

సగ మగ మ సగ మ పని మ పని సగ సగ మ మ గ సగ మ గ మ సగ మ మ గ రి ధ ని ధ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు విందాం. నేను ప్రేమిస్తున్నాను చిత్రం నుండి ఈ పాటను.
2: అరే అరే, తొందరగా పాడరా బాబు, అవతల సిగరెట్ సాంగ్ చూసే సాంగ్ అని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తొందరగా పాడు, కమన్ సింగ్.

0: నయను జటలపై నటించగ సాగింది శివ తాండవం శంభో శివం శంకరం.
1: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దే చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

విజ్ఞాన వీచికల కార్యక్రమానికి స్వాగతం. పసిఫిక్ మహాసముద్రము నడిబొడ్డున ఉండే అత్యంత చిన్న ద్వీపం పేరు నౌరు. ఈ ద్వీపము ఎంత చిన్నదంటే కేవలము ఒక గంటలోపే బైక్పై కానీ కారుపై కానీ ఈ ద్వీపాన్ని చుట్టి ఒక రౌండు వేసి రావచ్చు. ప్రస్తుతం ఇక్కడ కేవలము 11,000 మంది జనాభా మాత్రమే నివసిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితము ఈ చిన్న ద్వీపము ప్రపంచము నమ్మలేనంత సంపన్న ద్వీపంగా విరాజిల్లింది. ఈ సంపద వెనుక ఉన్న అసలు కారణం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటారా, పక్షిరెట్టల వల్లనే ఈ ద్వీపము ప్రపంచములోనే అత్యంత ధనిక ద్వీపంగా మారింది. వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షరాలా నిజమండి. ఈ ద్వీపంలో మనుషులు స్థిరపట్టానికి కొన్ని వేల సంవత్సరాల ముందే సముద్ర పక్షులు ఈ ల్యాండును పూర్తిగా ఆక్రమించాయి. శతాబ్దాల తరబడి ఆ పక్షులు వేసిన రెట్టలు కాలక్రమేణా రసాయన చర్యల వలన ఫాస్ఫేట్ అనే ఖనిజంగా మారాయి. ఈ ఫాస్ఫేట్ను వ్యవసాయ ఎరువుల తయారీలో అత్యంత కీలకమైన ముడిసరుకుగా ఉపయోగిస్తారు. ఈ ద్వీపంలో భారీగా ఫాస్ఫేట్ నిల్వలు ఉన్నట్లు గుర్తించడంతో ప్రపంచ దేశాల కన్ను ఈ ద్వీపంపై పడింది. 1900 ప్రారంభంలో మొదట జర్మన్లు, ఆ తరువాత మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ దేశాలు ఇక్కడికి వచ్చి విపరీతంగా మైనింగ్ ప్రారంభించాయి. 1968 నౌరు ద్వీపానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికే విదేశీ శక్తుల తవ్వకాల వలన ఆ ద్వీపము చాలా వరకు దెబ్బతినింది. కాని స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఫాస్ఫేట్

0: పరిశ్రమ పూర్తిగా నౌరు ప్రభుత్వం చేతికి వచ్చింది. ఆ ద్వీపంపై ఒక్కసారిగా ఊహించని స్థాయిలో డబ్బు వర్షం కురిసింది. 1970 నాటికి తలసరి ఆదాయము నౌరు ప్రపంచములోనే అత్యంత సంపన్న ద్వీపంలో ఒకటిగా నిలిచింది. ఈ ద్వీపంలో నివసించే వారు ఒక్క రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిన అవసరము ఉండేది కాదు. విద్య, వైద్యము పూర్తిగా ఉచితంగా అందించారు. విదేశాల నుండి దిగుమతి చేసుకున్న లగ్జరీ కార్సు ఆ చిన్న ద్వీపం రోడ్లపై క్యూ కట్టి ఉండేవి. కేవలము కొన్ని వేల జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వము సొంతగా అంతర్జాతీయ విమానయాన సంస్థను కూడా ప్రారంభించింది. ప్రభుత్వ అధికారులు, ధనవంతులు కేవలము షాపింగ్, విహారయాత్రల కోసమే ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లేవారు. ఈ విమానాలు ఖాళీగా ప్రయాణించిన ఎవరూ కూడా పట్టించుకునేవారు కాదు. కాని ఆ సంపద ఎంతో కాలం నిల్వలేదండి. మితిమీరిన మైనింగ్ కారణంగా ఆ ద్వీపం లోపలి భాగము పూర్తిగా ధ్వంసమైపోయింది. పచ్చటి చెట్లు ఉండాల్సిన ప్రాంతాలన్నీ ఏమీ పండని రాతి బంజరు భూములుగా మారిపోయాయి. అదే సమయంలో నౌరు ప్రభుత్వము విదేశాల్లో చేసిన పెట్టుబడులు ఘోరంగా విఫలమయ్యాయి. లగ్జరీ ఖర్చులు, విలాసవంతమైన జీవితము మిలియన్ల కొద్దీ డాలర్సు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. చివరకు 1990 నాటికి ఫాస్ఫేట్ నిల్వలు పూర్తిగా అడుగంటటంతో ఆ ద్వీప ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అప్పులు పెరిగిపోయాయి. విదేశాల్లో ఉన్న ఆస్తులన్నీ జప్తు చేయబడ్డాయి. ద్వీపాన్ని నడపటానికి డబ్బులు లేక నౌరు అల్లాడిపోయింది. భూమి మొత్తము నాశనమవడంతో సొంతగా పంటలు పండించుకునే పరిస్థితి ఆ ద్వీపానికి లేదు. నేడు నౌరు పౌరులు ప్రతి చిన్న ఆహార పదార్థానికి ఇతర దేశాల దిగుమతులపైనే ఆధారపడుతున్నారు. ప్యాక్ చేసిన జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వలన ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఊబకాయ, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్న ద్వీపంగా నౌరు ముందంజలో ఉంది. ప్రస్తుతము ఈ ద్వీపము పూర్తిగా ఆస్ట్రేలియా ఇచ్చే ఆర్థిక సహాయంపైనే బ్రతుకుతోంది. అందుకు ప్రతిగా ఆస్ట్రేలియాకు వచ్చే వలసదారులను ఉంచే నిర్బంధ కేంద్రాలను నౌరు తన ద్వీపంలో నిర్వహిస్తోంది. ఒక దేశము కేవలము ఒకే ఒక్క సహజ వనరుపై పూర్తిగా ఆధారపడి వచ్చిన సంపదను సరిగ్గా నిర్వహించుకోలేకపోతే ఎంతటి అపారమైన ధనమైనా ఎలా కరిగిపోతుందో చెప్పడానికి నౌరు ద్వీప చరిత్ర ప్రపంచానికి ఒక పెద్ద గుణపాఠము.
1: రోడ్లపై ప్రయాణించేటప్పుడు ఎన్నో రకాల గీతలను చూస్తూ ఉంటాం. రహదారులపై ఉండే ఈ గుర్తుల యొక్క అర్థమేంటో, వీటి నియమాలేంటో తెలుసుకుందాం. ఎక్కడ తిరగాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఓవర్టేక్ చేయాలో అని మనకు చెబుతాయి ఈ గీతలు. మనం ఈ రహదారి భాషను నిర్లక్ష్యం చేసినప్పుడు ప్రమాదాలను కొని తెచ్చుకున్నట్లే. ఈ ట్రాఫిక్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి ఈ సంకేతాలు అర్థం చేసుకోవడం కేవలం అవసరమే కాదు, అది ఒక విధి కూడా. ప్రతిరోజు మనం ఇళ్ల నుండి బయలుదేరి పనికి, ప్రయాణానికి వెళ్తాం. రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు మన దృష్టి ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ లైట్లు లేదా మన చుట్టూ ఉన్న దుకాణాలపై కేంద్రీకృతమై ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైనా రోడ్లపై ఉన్న ఆ తెలుపు, పసుపు గీతలను నిశితంగా గమనించారా? చాలామంది ఈ గీతలు కేవలం డిజైన్ కోసమే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి ఈ రోడ్లు మనతో మాట్లాడుతున్నాయి. ఎక్కడ తిరగాలో, ఎక్కడ ఆగాలో, ఎక్కడ ఓవర్టేక్ చేయాలో అని మనకు చెబుతాయి. మనం ఈ రోడ్ల భాషను విస్మరించినప్పుడే ప్రమాదాలు సంభవిస్తాయి. ఈ ట్రాఫిక్ ప్రపంచంలో సురక్షితంగా ఉండటానికి ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం ఇప్పుడు కేవలం అవసరమే కాదు, ఒక విధిగా కూడా మారింది. కాబట్టి ఈరోజు రోడ్లు మనకు ఏం చెబుతున్నాయో సులభమైన పదాలలో అర్థం చేసుకుందాం. విరిగిన తెలుపు గీత, అంటే బ్రోకెన్ వైట్ లైన్స్ను గమనించినట్లయితే ఈ గీత రోడ్డు ఖాళీగా ఉందని మనకు చెబుతుంది. ఇది ఒక

ఏ దిశలో కదిలే ట్రాఫిక్ కోసం ఉపయోగపడుతుంది. ముందు ఖాళీ స్థలం ఉందని, అది సురక్షితమని మీకు అనిపిస్తే మీరు మీ లేన్ను మార్చుకోవచ్చు. ఈ గీతలు సాధారణంగా హైవేలపై కనిపిస్తాయి. కంటిన్యూస్ వైట్ లైన్, రోడ్డుపై నిండు తెలుపు గీత ఉంటే దాని అర్థం దూరం పాటించండి. ఈ గీత మిమ్మల్ని మీ లేన్లోనే ఉండమని హెచ్చరిస్తుంది. అత్యవసరం అయితే తప్ప మీరు ఈ గీతను దాటకూడదు, లేకపోతే లేన్ మార్చుకోవడం మానుకోవాలి. డబుల్ సాలిడ్ వైట్ లైన్, దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది.

ఉంది. అత్యవసరం అయితే తప్ప మీరు ఈ గీతను దాటకూడదు, లేకపోతే లేన్ మార్చుకోవడం మానుకోవాలి. డబుల్ సాలిడ్ వైట్ లైన్, దీని అర్థం చాలా స్పష్టంగా ఉంది. అవకాశమే లేదు, ఈ గీతలు ఉన్న చోట లేన్ మార్చడం పూర్తిగా నిషేధించబడింది. ఈ గీతలు వంకర రోడ్లపై లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్న చోట ఉంటాయి. బ్రోకెన్ ఎల్లో లైన్, ఈ గీత రెండు వైపులా ఎదురుగా వచ్చే వెళ్లే ట్రాఫిక్ ఉన్న రోడ్లపై కనిపిస్తుంది. ఎదురుగా వచ్చే వాహనం దూరంగా ఉండి రోడ్డు ఖాళీగా ఉంటే మీరు జాగ్రత్తగా ఓవర్టేక్ చేయవచ్చని దీని అర్థం. సాలిడ్ ఎల్లో లైన్, ఈ గీత ఇరుకైన రోడ్లపై లేదా ప్రమాదకరమైన మలుపుల వద్ద ఉంటుంది. దీని అర్థం మీరు మీ లైన్లోనే ఉండాలి, ముందుగా వచ్చే వాహనం కనిపించదు, కాబట్టి ఇక్కడ ఓవర్టేక్ చేయడం మానుకోవాలి అని చెప్తుంది. డబుల్ సాలిడ్ ఎల్లో లైన్, ఈ గీత భద్రతకు అతిపెద్ద గోడ వంటిది. ఇక్కడ ఇరువైపుల నుండి ఓవర్టేక్ చేయడం ఖచ్చితంగా నిషేధించబడిందని అర్థం. ఈ గీతను దాటడం అంటే మీ ప్రాణాలను ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పెట్టడమే. జీబ్రా క్రాసింగ్, ఇదందరూ గమనించేదే. తెల్లటి చారలు ఉన్న ఈ ప్రాంతం పాదచేరుల కోసం ఉద్దేశించబడింది. ఎవరైనా రోడ్డు దాటబోతుంటే డ్రైవర్ వేగాన్ని తగ్గించి ఆగాలి. స్టాప్ లైన్, ఈ మందపాటి తెల్లగీత సిగ్నల్ లేదా జంక్షన్కు కొంచెం ముందు ఉంటుంది. సిగ్నల్ ఎరుపు రంగులో ఉన్నప్పుడు మీ వాహనం ఈ గీత వెనుక ఉండాలి. ఈ గీతపై పార్కింగ్ చేయడం వల్ల పాదచారులకు అసౌకర్యం కలగడమే కాకుండా ట్రాఫిక్ రద్దీ కూడా పెరుగుతుంది. షెవ్రాన్ మార్కింగ్స్, హైవే డివైడర్ లేదా ఎగ్జిట్ వద్ద ఉండే విక్టరీ గీతలను షెవ్రాన్ మార్కింగ్ అంటాం. ఇది వాహనం నడపడానికి లేదా పార్కు చేయడానికి ఉద్దేశించిన ప్రదేశం కాదు, కేవలం ట్రాఫిక్ను నియంత్రించడానికి మాత్రమే. రహదారి నియమాలను పాటించడం వల్ల మీ ప్రయాణం వేగవంతం అవ్వడమే కాకుండా సురక్షితంగా కూడా ఉంటుంది. తదుపరిసారి మీ వాహనం నడిపేటప్పుడు ఈ గీతలు ఏమి చెబుతున్నాయో శ్రద్ధగా గమనించండి. మీ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దీ చంద్రకాంత, శ్రీ ఎస్ శ్యాంప్రసాద్.

మధ్యాహ్నం కార్యక్రమంలో 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో యవ్వన దశలో హార్మోన్లో అసమతుల్యత వలన కలిగే మార్పులు తల్లిదండ్రుల పాత్ర ప్రసంగ వ్యాసం వింటారు.

7:45 రాత్రి కార్యక్రమంలో వికసిత్ భారత్. ఈ కార్యక్రమంలో కేతి బచావో అభియాన్ కార్యక్రమం గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కుల్పక్క శంకరరావు. ఈ కార్యక్రమం రాత్రి 7:45 ప్రసారమవుతుంది. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:00 కావస్తుంది. ముందుగా సమాచార ప్రభాత్. 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.

0: ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పశు సంవర్ధక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పోలిసెట్ 2026 ఆధారంగా సీట్లు కేటాయించనుంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఇది 2 సంవత్సరాల కోర్సు. పశు సంవర్ధక పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ లో 30 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 సీట్లు ఉన్నాయి. పశు సంవర్ధక పాలిటెక్నిక్ కరీంనగర్ లో 30 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 సీట్లు ఉన్నాయి. పశు సంవర్ధక పాలిటెక్నిక్ సిద్దిపేటలో 30 సీట్లు, ఈడబ్ల్యూఎస్ వారికి 3 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు 10వ తరగతి లేదా తత్సమానమైన విద్యార్హతతో పాటు పాలిసెట్ 2026 MBPC ర్యాంక్ పొంది ఉండాలి. 10వ తరగతి సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 31 ఆగస్టు 2026 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. తెలంగాణ పాలిసెట్ 2026 MBPC ర్యాంకు రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. మీ దరఖాస్తును ద రిజిస్ట్రార్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్రనగర్ హైదరాబాద్ 500030 అనే చిరునామాకు జూన్ 24వ తేదీలోగా అందేటట్లు పంపించుకోవాలి. చిరునామా మరొకసారి ద రిజిస్ట్రార్ పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ రాజేంద్రనగర్ హైదరాబాద్ 500030 అనే చిరునామాకు జూన్ 24వ తేదీలోగా అందేటట్లు పంపించుకోవాలి. మరింత సమాచారం కోసం https://pvnrtvu.ac.in https://pvnrtvu.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. మరొక ప్రకటన. హైదరాబాద్ లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2026-2027 విద్యా సంవత్సరానికి సంబంధించి డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ పాలిసెట్ 2026 నిర్వహిస్తుంది. మొత్తం 580 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు పాలిసెట్ 2026లో MBPC స్ట్రీమ్లో హాజరై ఉండాలి. కనీసం 35% మార్కులతో తెలంగాణ SSC లేదా సమానమైన పరీక్ష, CBSE, ICSE, NIOS, TOSS తదితర బోర్డుల్లో సైన్స్ సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 31 డిసెంబర్ 2026 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://diploma.pjtau.ac.in https://diploma.pjtau.ac.in ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 29, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కిన్నెల హరి శ్రోతలు కోరిన చిత్ర గీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో ముందుగా కొత్తగూడెం నెహ్రూ బస్తీ నుండి చెనిగరపు వెంకటేష్, లత, వర్షిణి, వంశీ, చైతన్య, లక్ష్మి, సంపత్ కుమార్, ధన్యశ్రీ, హృత్విక్ రాజ్, రాజ్ కుమార్, సంధ్యారాణి, హజీరా, సనా, రామచందర్, ఐశ్వర్య, ఇంకా చిన్ని వీరంతా కోరుతున్నారు దేవాలయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పడిన ఈ పాటను.
1: బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో. దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనా.

కార్యక్రమం తర్వాత రామవరం పంజాబ్ గడ్డ 18వ వార్డు సుద్దాల బస్తీ నుండి నతారి మల్లేష్ కుమారి రాజ్ కుమార్ సాగర్ రమేష్ బాబు వెంకటేశ్వర్లు ఇంకా టోన్క్లాండ్ ఏరియా నుండి మహేశ్వరి దేవరశెట్టి పద్మ ఆడిపు పద్మ మద్దికుంట మల్లేశ్వరి నవీన్ కే కృష్ణ సుమలత సత్యం జగన్ వీరంతా కోరుతున్నారు. భలే తమ్ముడు చిత్రం నుండి మహమ్మద్ రఫీ పి సుశీల ఆలపించిన ఈ పాటను. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి. సంగీతం టీవీ రాజు. వినండి భలే తమ్ముడు చిత్రం నుండి ఈ పాటను.

0: నేర్చుట్టే నేర్చుట్టే తిరుగుతూ ఉంటాను తిరుగుతూ ఉంటాను తిరుగుతూ ఉంటాను.
1: అనుభోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకట

కొల్లాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, ఇంకా మణిచంద్ర. వీరంతా ఛాలెంజ్ రాముడు చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఈ పాటకు సాహిత్యం అందించారు వేటూరి, సంగీతం చక్రవర్తి.

పట్టుకో పట్టుకో పట్టుకో పట్టుకో పట్టు చీర పట్టుకో పుట్టుగా కట్టుకో చుట్టుకో నీలాల నీ మప్పు చీర.

0: శాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా?
1: కాదు, ముందుగా పొదుపు.
0: ముందుగా కమ్మలు.
1: ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు.
0: మరి ఆ కమ్మలు
1: వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా?
2: ఆర్బీఐ అంటోంది,
3: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
4: శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ కిన్నెరల హరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమం తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నప్రెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఓకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, నాగచైతన్య, ధరణి, కుర్సు, రేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగస్వప్న వీరంతా కోరుతున్న పాట. కిల్లర్ చిత్రం నుండి నాగర్బాబు చిత్ర ఆలపించిన ఈ పాటను

తర్వాత రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి విజిలి వెంకటేష్ కృష్ణ, సూర్యకళ రేఖ, చంద్రకళ రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, విజయ్ కుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రితిక, భానుశ్రీ, రింకీ, భవ్యశ్రీ, బేబీ దేవేందర్, శోభారాణి, ఇంకా అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ పాటను

0: మహిళా ఇంజనీరింగ్ కళాశాల, డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కొత్తగూడెం సైనిక్ పోర్ట్ కాలనీ నుండి మోకళ్ళ శేఖర్, సుమతి, జబ్బా, సర్వయ్య, నర్సింగులు, రాంభాయి, సునీత, జెన్నీ, బన్నీ, సర్వయ్య, కన్నపాసి, చిన్నపాసి, రాధపాసి వీరంతా కోరుతున్నారు రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుండి ఈ పాటను.

కార్యక్రమం తర్వాత పాట నేరం నాది కాదు ఆకలిది ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాటను వినిపించమంటూ కోరినవారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుండి ఎన్ అప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరందరి కోసం నేరం నాది కాదు ఆకలిది చిత్రం నుండి ఈ పాట.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనుభవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ ఆటోనమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: కార్యక్రమం తర్వాత పాట శ్రీవారి ముచ్చట్లు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. సాహిత్యం అందించారు దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి. ఈ చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్న వారు కొత్తగూడెం బోడగుట్ట శేషగిరి నగర కాలనీ నుండి జంగం లింగయ్య, లింగమ్మ, రాజమణి, యశోద, శశికళ, జగదీష్.

శభాస్ రాము చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి. శభాస్ రాము చిత్రం నుండి పాటను వినిపించమని కోరుతున్నవారు త్రింగ్లాండ్ పోచమ్మగుడి ఏరియా నుండి అల్లంకొండ శ్రీనివాసరావు, అరుణకుమారి, బేబీ ఉమామహేశ్వరి, జయంత్, విజయశాంతి, నాని, సతీష్, కల్కిమిత్ర, భువనచంద్ర, సుష్మ, దీపిక, మీనా.

0: అతికించి నిన్ను తొలి చూపుతోనే తెగ పెడుతుంటే
1: గతలేని నన్ను చలిదేవ తొచ్చి తెగ తిడుతుంటే

0: గుజనాల రైక కుట కేయలేని సొగసెదురైతే
1: కొంగులోని కొత్త పంట కోకలోని సోకు పంట
0: జంట కూర వండుకుంట జా.

0: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచ జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: కార్యక్రమంలో చివరిగా న్యూ పాల్వంచ తెలంగాణ నగర్ నుండి మొహమ్మద్ యూసఫ్, సాహిన్, సుల్తానా, నదీం, సమ్రిన్, జలహరుద్దీన్, జరీనా వీరంతా కోరుతున్న పాట నువ్వొస్తావనే చిత్రం నుండి హరిహరన్ చిత్ర ఆలపించిన ఈ పాటను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

ఏకచిత్రగానం వింటారు. ఈనాటి ఏకచిత్రగాన శీర్షికన తారక ప్రభు ఫిలిమ్స్ వారి మేఘ సందేశం చిత్రం నుండి పాటలు వింటారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు వేటూరి దేవులపల్లి, సంగీతం రమేష్ నాయుడు, గానం కేజే యేసుదాసు, డాక్టర్ బాలమురళీకృష్ణ, పి సుశీలా.

తారక ప్రభు ఫిలిమ్స్ వారి మేఘ సందేశం చిత్రం నుంచి పాటలు విన్నారు. గానం కేజే యేసుదాసు, ఎం బాలమురళీకృష్ణ, పి సుశీల. సాహిత్యం అందించారు వేటూరు సుందరామూర్తి, దేవులపల్లి. సంగీతం రమేష్ నాయుడు.

ఆకాశవాణి కొత్త గూడెం కేంద్రం. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్ట్స్పై చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. జీవన తీరాలు చిత్రం నుండి పిసిసిలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

మీరు విన్న ఈ పాట డాక్టర్ ఆనంద్ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట విన్నారు. ఇప్పుడు మరి వీరు పాడిందే మరో పాట, చిన్ననాటి స్నేహితులు చిత్రం నుండి.

నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు. మంచి మంచి చిత్రగీతాలతో మిమ్మల్ని అలరించడానికి సిద్ధంగా ఉన్నాను నేను, మీ రేడియో నిస్తం సౌజన్య దేవులపల్లి.

విజిల్ చిత్రంలోని పాట విన్నారు. ఇప్పుడు విందాం పుష్ప చిత్రంలోని పాట. ఈ పాటను

0: అలా వైకుంఠపురములో చిత్ర నుంచి అనురాక్కుల కన్ని మంగ్లీ పాడిన పాట.
1: బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

నాయక్ చిత్రం కోసం జస్ప్రీత్ జస్ సుచిత్ర పాడిన పాటకు సాహిత్యం అందించారు సాహితీ, సంగీతం సమకూర్చినవారు ఎస్ఎస్ తమన్.

0: చిత్రగీతల కార్యక్రమంలో చివరిగా వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం మన్మధుడు.
1: శభాష్.

0: రే వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరేళ్ల మంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రే.
1: వద్దురా

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి.

శివ అని నా క్లోజ్ ఫ్రెండ్, లవ్ లో పడి పెళ్లి చేసుకున్నాడు. కాలేజీలో వాడు గ్రీకు వీరుడు, మ్యారేజ్ కాకముందు రాకుమారుడు. అంతా జరిగి జస్ట్ 1 మంత్ కాలేదు, ఎంత మారిపోయాడు గుర్తుపట్టలేనట్టు. పక్క చిక్కిపోయి మంచి లుక్కుపోయి

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: Uttar Pradesh notorious criminal Lalan Singh, carrying a combined bounty of 1,25,000 rupees, was killed in an encounter with the Uttar Pradesh Special Task Force, STF, in Saharanpur last night. Police said the shootout took place on the Sarasava-Nakur road. A resident of Samastipur district in Bihar, Lalan Singh was wanted in several serious criminal cases, including the shooting of a sub-inspector and robbery of his service pistol in Varanasi and a firing-cum-robbery case in Chandauli district. Global crude oil prices declined sharply by up to 3% today after talks between the United States and Iran concluded in Switzerland, easing concerns over supply disruptions and raising hopes of increased Iranian oil exports. International benchmark Brent crude fell more than 2% to around $79 a barrel, while U.S. West Texas intermediate crude traded nearly $75 per barrel, a decrease of 3%. The decline came after senior U.S. and Iranian officials reportedly wrapped up the first round of talks aimed at extending a fragile ceasefire and reducing tensions in the region. The India Meteorological Department has issued a red colour warning for heavy to very heavy rainfall over Assam and Meghalaya today. The Met Department has predicted heavy rainfall over Bihar, Odisha, Andhra Pradesh, Karnataka, Kerala, Mahe, Konkan, Goa and Lakshadweep until tomorrow. In men's hockey, India defeated the Netherlands 3-2 in their last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugraj Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. Stand-in captain Hardik Singh was named player of the match for his leadership and strong midfield performance. In the FIFA World Cup 2026, Egypt registered their first ever World Cup victory 3-1 over New Zealand in Vancouver this morning. Liverpool star Mohamed Salah scored his first goal of the tournament. With this win, Egypt took over the first place in Group G. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ డికే దత్తార్ గారి వయోలిన్ వాద్యం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ. జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
5: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: ప్రకటనలు విన్నారు. వినండి డికే దత్తార్ గారి వయోలిన్ వాద్యం.

0: మీరింతవరకు డికే దత్తార్ గారి వయోలిన్ వాద్యం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9264907407.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
3: ప్రకటనలు విన్నారు. ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనోన్ నేషనల్ పార్క్ ను సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్టు ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్

పార్కును ప్రాజెక్టు చీతా కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెక్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం

భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్ గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జ్బాస్టన్ లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్ లో 2వ మ్యాచ్, జూలై 19 లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈ రోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ రోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఈనాటి ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో యవ్వన దశలో హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మార్పులు, తల్లిదండ్రుల పాత్ర ప్రసంగం వింటారు. సృష్టిలో ప్రతి ప్రాణి పుట్టుకకు అమ్మే ఆధారం. అమ్మ అంటే ఓ నిశ్చింత. ఎదిగేంతవరకు ఆసరా అయిన అమ్మ, మనకే అన్నీ తెలుసు, అమ్మకేం తెలుసు అనే చులకన భావన మనలో చాలామంది పిల్లల్లో కౌమార దశకు రాగానే వారికి తెలియకుండానే కనిపిస్తుంది. బాల్యదశలో నాన్నంటే అంతులేని ధైర్యం. మనందరికీ నాన్న అన్న పిలుపు వింటేనే ఆత్మస్థైర్యం. యవ్వనస్థితికి రాగానే మన మనసు నాన్న అంటే ఒక తెలియని భయం. మన మనసులోని భావాలను కూడా నాన్న దగ్గర బయటపెట్టలేని బెరుకుదనం. తప్పటడుగుల నుంచి దారిచూపే వెలుగు వరకు పెన్సిల్ కూడా తిన్నగా పట్టుకోవడమైనా రాని దగ్గర నుంచి గొప్ప స్థితికి ఎదిగే వరకు తోడుండే అమ్మానాన్నలు యవ్వనంలోకి రాగానే ఎవరికి వాళ్లే

చాలా ప్రత్యేకమని అనుకుంటారు. ఎదురుగా ఉన్న అమ్మకు కూడా చెప్పకుండా అన్నిటికీ ఆన్లైన్ మీద ఆధారపడిపోతారు. ప్రస్తుత కాలంలో సున్నితంగా ఉన్న పిల్లలందరిలో మానసిక పరిణతి కొరబడుతుంది. చిన్న చిన్న విషయాలను కూడా పెద్ద పెద్ద సమస్యలుగా తీసుకుని తీవ్ర నిరాశకు లోనవుతూ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటూ వాళ్లను ఓ కంట కనిపెడుతున్నాం అనుకుంటూ వాళ్లను చాలా విషయాలలో నియంత్రిస్తూ ఉంటాం. పిల్లలపై ప్రేమను చూపిస్తూ వాళ్ల అవసరాలకు తగిన విధంగా ఉంటూ పిల్లలను స్వతంత్రంగా ఎదగనిస్తూ అవసరమైనప్పుడు మార్గనిర్దేశం చేసే విధంగా పిల్లలను ఎదగనివ్వాలి. నేటి ఆధునిక యుగంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోయాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అనుకుంటున్నారు, కానీ అది సరికాదు. నేడు చాలామంది యువత పెడద్రోవ పట్టడానికి కూడా అదొక కారణం. పూర్వకాలంలో ఉమ్మడి కుటుంబాలలో పిల్లలకు సమాజం పట్ల అలవర్చుకోవలసిన అంశాలెన్నో కుటుంబాలలో అందరి మధ్య ఉంటూ అన్నీ స్వయంగా చూస్తూ నేర్చుకునేవారు. కుటుంబ సభ్యులందరితో చాలా సరదాగా ఉండడం, ఎటువంటి కష్టంలోనైనా అందరూ భాగస్వామ్యం కావడం, ప్రతి సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ఉమ్మడి కుటుంబాలు నిలువెత్తు నిదర్శనంగా ఉండేవి. జీవితంలో ఏ విధంగా ఎదగాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అనే జీవన నైపుణ్యాలను చిన్ననాటి నుండే అలవడేలా చూసుకోవాలి. కౌమార దశలో ఉన్న పిల్లలకు తల్లిదండ్రులు శారీరక, మానసిక, సామాజిక మార్పుల పట్ల అవగాహన కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహపూర్వకంగా వాళ్ల అభిప్రాయాలను ఎటువంటి భయం లేకుండా బయటకు వ్యక్తపరిచేలా వారిని వెన్నంటి ఉండి ప్రోత్సహించాలి. మన ఆధునిక పని ప్రపంచంలో మనం చేసే వృత్తిని మనం అంకితభావంతో ఏ విధంగా నిర్వర్తించాలో అన్న ఆలోచనకు ఎక్కువగా సానపెడతాము. అందులో కొద్ది సమయాన్ని మన కుటుంబం కోసం కూడా కేటాయించాలి. మనం కేటాయించే ఆ కొద్ది సమయమే పిల్లల భవిష్యత్తును బంగారుమయం చేస్తోంది. ప్యూబర్టీ సమయం అంటే యవ్వన దశ. ఈ దశలో హార్మోన్ల అసమతుల్యత వల్ల పిల్లల ప్రవర్తనలో చాలా మార్పులు కనిపిస్తాయి. తీవ్రమైన మూడ్ స్వింగ్స్ అంటే భావోద్వేగాల మార్పు. క్షణంలో కోపం రావడం, మరుక్షణంలోనే ఒంటరిగా ఉండి ఏడవడం లేదా చిరాకు పడడం, హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వారి భావోద్వేగాలపై వారికి నియంత్రణ ఉండదు. అంతేకాదు, మరికొందరిలో అయితే మొండితనం, ఇంకా ఎదురు తిరగడం వంటి లక్షణాలు కనపడతాయి. స్వతంత్రంగా ఉండాలనే కోరిక పెరగడం వల్ల తల్లిదండ్రులు చెప్పే విషయాలకు ఎదురు చెప్పడం, రూల్స్ బ్రేక్ చేయడం వంటి మొండి ప్రవర్తన కనపడుతుంది. అంతేకాకుండా సామాజికంగా దూరంగా ఉండడం, శారీరక మార్పుల పట్ల సిగ్గు లేదా ఆందోళన వల్ల కుటుంబ సభ్యులతో గడపడం తగ్గించి రూంలోనే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకా అభద్రతా భావం కూడా వీరిని వెంటాడుతూ ఉంటుంది. స్నేహితుల మధ్య తమ రూపం లేదా చదువు గురించి ఎక్కువగా ఆందోళన చెందుతూ లో కాన్ఫిడెన్స్తో బాధపడుతూ ఉంటారు. ఈ ప్రవర్తనలన్నీ హార్మోన్ల మార్పుల వల్ల సహజంగా జరుగుతాయని అర్థం చేసుకుని పిల్లలకు తల్లిదండ్రులు ధైర్యాన్ని ఇవ్వాలి. యవ్వన దశలో పిల్లల ప్రవర్తనను సరిదిద్దడానికి, వారిలో కాన్ఫిడెన్స్ పెంచడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. సహనంతో వినడం. వారు కోపంగా లేదా చిరాగ్గా ఉన్నప్పుడు ఎదురుదాడి చేయకుండా వారి మనసులో ఏముందో ప్రశాంతంగా వినాలి. శారీరక, మానసిక మార్పులు సహజమైనవి, అందరికీ జరిగేవేనని వారికి అర్థమయ్యేలా చెప్పి భయాన్ని పోగొట్టాలి. వారిలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి మెచ్చుకోవడం వల్ల అభద్రతాభావం తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఆంక్షలు పెట్టకుండా వారి వ్యక్తిగత విషయాలకు కొంత గౌరవం ఇవ్వాలి. ప్యూబర్టీ సమయంలో పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కొన్ని విషయాలను అర్థం చేసుకుంటూ వారికి సహకరించాలి. ఈ వయసులో శరీరంలో వచ్చే మార్పులు అంటే ఎత్తు, బరువు, గొంతు మారడం, మొటిమల గురించి ముందే మాట్లాడాలి. ఇవన్నీ సహజమైనవేనని వివరించడం వల్ల వారిలో ఉండే అభద్రతాభావం, సిగ్గు తొలగిపోతాయి. వారిలో ఉండేటువంటి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తూ ఉండాలి. చదువుతో పాటు ఆటలు, పెయింటింగ్, మ్యూజిక్ వంటి ఆసక్తులను గమనించి మెచ్చుకుంటూ ఉండాలి. చిన్న చిన్న విజయాలను కూడా అభినందించడం వల్ల వారిలో సెల్ఫ్ ఎస్టీమ్ పెరుగుతుంది.

పోలికలు పెట్టకుండా ఉండడం అంటే పిల్లలను వారి స్నేహితులతో లేదా తోబుట్టువులతో అస్సలు పోల్చకండి. నువ్వు ప్రత్యేకమైనవి, నీ సామర్థ్యాలు నీకున్నాయి అనే నమ్మకాన్ని వారిలో కలిగించాలి. నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను కూడా ఇవ్వాలి. దుస్తుల ఎంపిక, చదువుకునే సమయంలో లేదా వారి గది సర్దుకోవడం వంటి చిన్న చిన్న విషయాలలో వారిని సొంతంగా నిర్ణయాలు తీసుకోనివ్వాలి. ఇది వారిపై వారికి నమ్మకాన్ని పెంచుతుంది. ఓపిగ్గా వినడం, తప్పులను అంగీకరించడం, వారు చెప్పే విషయాలను మధ్యలో అడ్డుకోకుండా ప్రశాంతంగా వినడం, పొరపాట్లు జరిగినప్పుడు తిట్టకుండా వాటి నుండి ఎలా నేర్చుకోవాలో నేర్పించాలి. ఈ దశలో పిల్లలకు మీ నుంచి కావలసింది విమర్శ కాదు, నేనున్నాను అనే ఒక బలమైన భరోసా. పిల్లల ప్రవర్తనలో మరీ ఎక్కువ ఆందోళన కనిపిస్తే ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ సహాయం తీసుకోవడం చాలా మంచిది. ప్యూబర్టీ టైంలో కౌన్సిలింగ్ పిల్లలకు 100% ఉపయోగపడుతుంది. ఇది చాలా అవసరం. మానసిక స్థిరత్వం, హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే విపరీతమైన కోపం, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ను ఎలా నియంత్రించుకోవాలో పిల్లలకు అర్థమయ్యేలా చేస్తుంది. వారిలో ఉండే భయాలను పోగొట్టే విధంగా శరీరంలో వచ్చే మార్పుల పట్ల ఉండే సిగ్గు, అభద్రతాభావాన్ని తొలగించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్నేహితుల ఒత్తిడి, ఆందోళన వంటివి తల్లిదండ్రులకు చెప్పలేనప్పుడు ఒక కౌన్సిలర్ దగ్గర వారు స్వేచ్ఛగా పంచుకొని సరైన మార్గదర్శకత్వాన్ని పొందుతారు. ఇది పిల్లల ప్రవర్తనను సృజనాత్మక మార్గంలో పెట్టడానికి ఒక సురక్షితమైన అవకాశంగా పనిచేస్తోంది. ప్యూబర్టీ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల పిల్లల్లో విపరీతమైన కోపం, చిరాకు, మూడ్ స్వింగ్స్, ఆందోళన వంటి ప్రవర్తనా మార్పులు రావడం సహజం. ఇలాంటి సమయంలో భావోద్వేగాలను నియంత్రించడంలో ఈ కౌన్సిలింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పిల్లలు తమలో కలిగే గందరగోళాన్ని, కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలో, వాటిని సరైన మార్గంలో ఎలా వ్యక్తపరచాలో నేర్చుకుంటారు. శారీరక మార్పుల వల్ల వచ్చే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోగొట్టి వారిపై వారికి నమ్మకం కలిగించేలా చేస్తుంది. చదువు, స్నేహితుల ఒత్తిడి, హార్మోన్ల మార్పుల వల్ల వచ్చే మానసిక ఒత్తిడిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. తల్లిదండ్రులతో లేదా ఇతరులతో తమ సమస్యలను దాచకుండా ముక్కుసూటిగా ప్రశాంతంగా ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ఈ దశలో పిల్లలను తిట్టడం లేదా శిక్షించడం కంటే ఒక కౌన్సిలర్ దగ్గరకు తీసుకువెళ్లి మాట్లాడించడం వల్ల వారు మానసికంగా త్వరగా కోలుకుంటారు. మీరింతవరకు యవ్వన దశలో హార్మోన్ల అసమతుల్యత వలన కలిగే మార్పులు, తల్లిదండ్రుల పాత్ర ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా పెళ్లి చేసుకుందాం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

కార్యక్రమంలో మరో గీతం. రమణ గోగుల పాడిన పాటకు సాహిత్యం సమకూర్చారు చంద్రబోస్. చిత్రం తమ్ముడు.

0: కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని

0: ఎక్కండి. ఆర్బీఐ అంటుంది
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే, 1:50 ఢిల్లీ కేంద్రం నుండి ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర భూగర్భ శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలో ఈ రోజు నుంచి నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ డిఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలుచోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒడిశాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ముఖ్యమంత్రి

ఇక లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకున్నామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్టంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని గృహాలు ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% మంది ఉన్నట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్టాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మ కుంట తాండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వెంతు నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోకదాల ద్వారా 6303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6 కోట్ల 83 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసిరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్ కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా 279 మంది అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీ వీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈ రోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్ లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

0: వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకం కింద 56 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయలతో 1,020 మీటర్ల పొడవైన రోప్వే ఏర్పాటు చేసి గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారు. మరో 39 కోట్ల రూపాయలతో రహదారులు, పార్కింగ్, ఈ వాహనాలు, కెఫ్టేరియా, వ్యూయింగ్ గ్యాలరీ, టాయిలెట్లు, ఇంటర్ప్రిటేషన్ సెంటర్, వారసత్వ కట్టడాల పునరుద్దరణ చేపడతారు. కాగా భువనగిరి కోట అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ 2 అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాల్లో పోటీ చేసే వారి ఖర్చు ఎంత పెరుగుతుందో అవినీతి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్టంలో ఈ రోజు నుంచి నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ రోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ మొదలైన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరం భీమ, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలున్నట్లు పేర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితాలోకం స్త్రీల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో ప్రేమమూర్తులు రత్నా జానకి గారి కథానిక వింటారు.
1: ప్రేమమూర్తులు. పావని బిక్కుబిక్కుమంటూ చీకట్లో కూర్చుంది. భయంతో ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళు వెడల్పు చేసి చూసినా ఎదురుగా ఏముందో కనిపించినంత చిమ్మ చీకటి. కానీ ఆ చీకటిని చూసి ఆమె భయపడడం లేదు. అతను అటు వస్తున్నాడేమో అనని చుట్టూ చూస్తూ ఉంది. ఊరంతా ప్రశాంతంగా నిద్రలో ఉంటే పావని మాత్రం భయంతో వణికిపోతూ ఉంది. ఎప్పుడు తెల్లారుతుందా అని వెలుతురు కోసం కంటి మీద కొనుకు లేకుండా ఆదుర్దాగా ఎదురుచూస్తుంది. నెలలో 20 రోజులు ఇలాగే గడుస్తాయి ఆమెకి. చీకటి పడుతుందంటే చాలు, భయం భయంగా ఉంటుంది. ఆమె భయానికి కారణం ఆమె భర్త. అతను ప్రతిరోజు తాగి వచ్చి రాత్రులు గొడవ చేయడం ఆమెకి, ఆ వీధిలో వారికి అలవాటే. ఆమె భర్త చేసే గొడవ మామూలుగా ఉండదు. తాగాడంటే శాడిస్టులా ప్రవర్తిస్తాడు. వైరు బెల్టు అనే తేడా లేకుండా ఏ దొరికితే దాంతోనే కొడతాడు. చిన్నోడని చూడకుండా బాలుని ఎత్తి విసిరేస్తాడు. ఆమె బాబుని తీసుకుని ఎవరింట్లోనైనా దాక్కుంటుంది. తెల్లారగానే ఇంటికి వెళ్ళిపోతుంది. రాత్రంతా వీరంగం చేసిన అతను ఉదయమైతే తెలియనట్లు ప్రవర్తిస్తాడు. తాగిన మైకమని ఆమె కామనే సర్ది చెప్పుకుంటూ మౌనంగా కాపురం చేస్తుంది. ఆ రోజు పెళ్లి రోజని సాయంత్రం స్వీటు పండ్లు పూలు తీసుకొచ్చాడు. ఆయనకి పెళ్లి రోజు గుర్తున్నందుకే ఆశ్చర్యపోతుంటే ఇవన్నీ తీసుకువచ్చేసరికి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. ఇది కళా నిజమా అని తేల్చుకోకముందే

పావని బయటికి వెళ్ళొస్తా, నేను వచ్చేసరికి చీర కట్టుకున్నాను నవ్వుతూ అన్నాడు. ఎన్నాళ్ళైందో ఆ నవ్వు చూసి. యాంత్రికంగా రోజులు గడపడమే కాని సరదాగా నవ్వుకున్నది కూడా లేదు. సాయంత్రం అందరూ సినిమాలకో షికార్లకో తిరుగుతుంటే మనసులో బాధపడినా ఏ సినిమాలు లేకున్నా ఇంట్లోనే హాయిగా సరదాగా నవ్వుకుంటూ ఉన్నా చాలు అనుకునేది. అది గుర్తుకు వచ్చి వద్దు ఈ ఒక్కరోజు ఇంట్లోనే ఉండు బ్రతినట్లుగా అన్నదామె. అసలు భయం ఏంటంటే బయటికి వెళ్తే తాగి వస్తాడు, తాగాడంటే ఆయనలో మరో మనిషి నిద్రలేస్తాడు. ఏ రోజైనా ప్రశాంతంగా నిద్రపోవాలని ఆమె కోరిక. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నాడు. వెళ్తే తాగి వస్తావు, ఆమె భయాన్ని మాటల్లో చెప్పింది. ఓ అదా నీ భయం, తాగకుండా వస్తా, తయారై ఉండు. సరేనా, మాట ఇచ్చాడు ఆనందంతో తబ్బిబ్బైంది పావని. ఈ ఆనందాన్ని ఇలాగే ఉంచు స్వామి అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుంది. 7:30కే వంట ముగించి స్నానం చేసి భర్త తెచ్చిన చీర కట్టుకుని పూలు పెట్టుకుని ఎదురు చూస్తుంది. బాబుకి అన్నం తినిపించి త్వరగానే నిద్రపుచ్చింది. మాట ఇచ్చి వెళ్లిన మనిషి 9 జాడలేకపోయేసరికి గుండెలో గుబులు మొదలైంది. ఈ రోజు కూడా కాలరాత్రేనా అనుకోగానే ఆమెకి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తన బతుకు ఎంత నిస్సారంగా సాగుతుందో తలుచుకోగానే ఏడుపు వచ్చింది. పెళ్లి రోజు ఆయనకి గుర్తులేకపోయినా బావుండు, ఇప్పుడైనా ఆయనలో మార్పు వచ్చిందేమో అని ఆశపడడం, అంతలోనే ఇలా ఆవిరైపోవడం ఆమెనెంతో ఆవేదనకు గురిచేసింది. ఆమెకి పెళ్లినాటి తొలి రోజులు గుర్తొచ్చాయి. చేసేది చిన్న పని అయినా చీకు చింత లేకుండా బతికారు. సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి వేడినీళ్లతో స్నానం చేసి ఆరు బయట కూర్చొని బయటనే తీసుకొచ్చిన చిరుతిళ్లు తింటూ నవ్వుతూ కాలక్షేపం చేసేవారు. బంగ్లాలో ఉన్నవారు కూడా వీరిని చూసి ఈర్ష్యపడేవారు. ఎవరి దిష్టి తగిలిందో, పాపం తాగుడికి బానిసయ్యాడు. ఇక అప్పటి నుండి ఇలా గొగులు దిగులు తప్ప గుట్టు సంసారం సాగిందే లేదు. పావని, ఏ పావని తలుపుతి అని అరుపులతో ఈ లోకంలోకి వచ్చి పడింది. గుండె వేగంగా కొట్టుకుంటుంది. తడబడే అడుగులతో గబగబా వెళ్లి తలుపు తీసింది. ఏం చేస్తున్నావు ఇంతసేపు, అరచేర్చి వాడి నోరే పోతుంది అనుకున్నావా? మందు వాసనకి కడుపులో దేవినట్లయింది. బాబుని పడుకోబెట్టాను మెల్లగా అంది. వాడికేంటి, దర్జాగా పడుకుంటాడు, సంపాదించే నాన్న ఉన్నాడుగా, విసురుగా అంటూ లోపలికి నడుస్తూ తూలబోతుంటే పడతాడేమోనని పట్టుకోబోయింది. చేతిని విసిరి కొట్టి నన్ను పడేద్దాం అనుకుంటున్నావా అంటూనే కింద పడిపోయాడు. అయ్యా అంటూ ఆమె వెళ్లి లేపబోతే జుట్టు పట్టుకుని నన్ను పడేసి మళ్లీ లేపుతున్నట్టు నాటకమాడుతున్నావా అంటూ వీపులో 2 దెబ్బలేశాడు. ఆమె కళ్ళల్లో చివ్వున నీళ్లు చిమ్మాయి. ఈ రోజు ఎలా గడుస్తుంది అనుకున్నాను, ఎలా గడుస్తుంది, ఇలా దెబ్బలతోనే జీవితం ముగిస్తానా అని లోపల కుమిలిపోతూ అతన్ని విడిపించుకొని దూరం జరిగింది. అతను లేవడానికి ప్రయత్నించి సాధ్యం కాక ఆమెనే దగ్గరకు రమ్మన్నాడు. కన్నీళ్లు కారుతుండగా రానని తల ఊపేసరికి ఎక్కడ లేని కోపం వచ్చిందా భర్తకి. అటు ఇటు చూశాడు, దగ్గరలో ఏమి కనపడలేదు. కాని చేతికి అందేంత దూరంలో నిద్రపోతున్న బాబు కనపడ్డాడు. చాలా కంగారు పడింది ఆమె. ఆమె వంక నవ్వుతూ చూసి బాబు గొంతు పట్టుకుని పిసుకుతూ, వీడిని చంపేస్తాను, అప్పుడు కూడా దగ్గరికి రావా అనేసరికి ఆమె పై ప్రాణాలు పైకే పోయాయి. వద్దు అంటూ దగ్గరికి వెళ్ళింది కాని అప్పటికే బాబు గొంతు ఆయన చేతిలో ఇమిడిపోయింది. నిద్రమత్తు నుండి మెలకు వచ్చిన బాబుకి ఏం జరుగుతుందో తెలియక నాన్న చేసే పనికి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఏడుస్తూ అమ్మని చూశాడు. ఆమె ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. టేబుల్పై ఉన్న ఇనుప ఇస్త్రీ పెట్టి తీసుకుని భర్త తల మీద ఎన్ని దెబ్బలు కొట్టిందో ఆమెకే తెలియదు. అతను బాబు గొంతును వదిలే వరకు కొడుతూనే ఉంది. అసలే తాగి ఉన్నాడేమో, ఆ దెబ్బలకు చేయి వదలడమే కాదు కింద పడిపోయాడు కూడా. గబగబా బాబును ఎత్తుకొని ఏడవకు నానా అంటూ ముద్దులు పెడుతూ కొన్ని నీళ్లు తాగిచ్చింది. బాబు వెక్కిళ్లు పడుతూ గజగజ వణికిపోతున్నాడు. ఏం భయం లేదురా, నీకు నేనున్నా అంటూ భుజంపై వేసుకుని జోకొడుతూ సృహలో లేని భర్త వంక అలాగే చూసింది. ఇలాంటి వాడు నాకు అవసరమా? ఎన్నో దెబ్బలు తింటూ అవమానాలు పడుతూ ప్రశాంతత లేకుండా బతకడం అవసరమా? నన్ను ఎన్ని హింసలు పెట్టినా భరించాను, కాని నా కొడుకు జోలికి వస్తే మాత్రం ఊరుకోను. నా కొడుకునే చంపాలని చూస్తాడా? ఆ ఆలోచనతో ఉన్న వాడిని సహిస్తానా? వీడుంటే ఎంత, లేకుంటే ఎంత, వీడి నీడ కూడా సోకకుండా నా కొడుకును పెంచుకుంటానే ఆలోచన రాగానే నిమిషమైన ఆలస్యం చేయకుండా తనకు బాబుకి సంబంధించిన బట్టలు భర్త జేబులో ఉన్న డబ్బులు తీసుకుని ఆ అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిందనుకుందో ఏమో తెలియదు కాని భర్తకి ఆ ఇంటికి ఆ ఊరికి దూరంగా, చాలా దూరంగా వెళ్లిపోయింది. చీకటిని చూసినా భయపడని ఆమెకి లోకాన్ని చూసినా భయం కాలేదు. మెడలో తాళి తీసేసింది. ధైర్యంగా ముందుకు అడుగులు వేసి రైల్వే స్టేషన్ చేరుకుంది. కడంపడైన రైలు ఎక్కేసింది. అది లేడీస్ కంపార్ట్మెంట్. అప్పటికి బాబు నిద్ర

పోయాడు. తను సీట్లో కూర్చొని బాబును ఒళ్ళో పడుకోబెట్టుకుని జరిగింది గుర్తు తెచ్చుకుంటూ రేపు గురించి ఆలోచనలో పడింది. పక్కన పూలు అమ్ముకునే ఆమె పూలు అల్లుకుంటూ ఎక్కడికి వెళ్లాలమ్మా అని పలకరించింది. ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి తనది. నువ్వెక్కడికి? తిరిగి ఆమెను ప్రశ్నించింది. ఆమె ఏ ఊరు పేరు చెప్పిందో కూడా వినకుండా పూలు అమ్మితే ఎంత వస్తుంది, ఎక్కడ ఉంటావు అంటూ అన్ని వివరాలు కనుక్కొని, నేను కూడా పూలు కట్టి అమ్ముతాను, నీ గుడిసెలో నువ్వు నా కొడుకును ఉంచుకుంటావా అని అడిగింది పూలమ్మ. ఒక్కసారిగా నోరు తెరిసింది. కొంతసేపటి తెరుసుకుని, నీకెవరు లేరా, ఈ బాబు తండ్రి ఏమయ్యాడు అని ఆరా తీసింది. అతను చనిపోయాడు, ఉన్న ఊర్లో ఉండలేక చుట్టాలింటికి వెళ్లాను, అక్కడ మగవారితో వేయగలేక ఇలా వచ్చాను, నోటికి వచ్చింది చెప్పేసింది. ఆమె వైపు జాలీగా చూస్తూ, నా బిడ్డది నీ పరిస్థితమ్మా, పెనిమిటి పోతే మగాళ్ళ కళ్ళని ఆళ్ళ మీదే ఉంటాయి, నువ్వు నాకాడే ఉండు, నా బిడ్డలాంటి దానివి అంది. అమ్మయ్యా, దేవుడు ఉండడానికి దారి చూపాడు అనుకుని కళ్ళు మూసుకుంది. ఉదయం వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి తిండి పెట్టి ఆ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆమె పూలు అమ్మడానికి వెళ్ళింది. ఆ తర్వాత నుండి ఎవరింటికి పూలు తీసుకెళ్లాలో చెప్తూ దారులన్నీ చూపించింది. అలా శిరీష వాళ్ళ ఇంటికి రోజు పూలు అమ్మడానికి వెళ్లడం, పావని మెతకతనంతో శిరీషను ఆకట్టుకోవడం జరిగింది. మెల్లగా అన్ని విషయాలు కనుక్కున్న శిరీష, మా ఇంట్లో పనులన్నీ చేస్తూ నాకు తోడుగా ఉంటావా, బాబును కూడా చదివించుకోవచ్చు అనగానే కోరకుండానే కోరిక వరం ఎదురుగా నిలిచినట్లయింది పావనికి. ఒక్కసారిగా శిరీష కాళ్ళపై పడిపోయింది ఏడుస్తూ. బాబు చదువు పాడు చేశాడనే బాధ ఉండేదమ్మా, కాని నాకే సరైన పని లేదు, డబ్బు లేదు, ఎలా అని రాత్రులు ఏడ్చేదాన్ని. వాడికి చదువు చెప్పించి పుణ్యం కట్టుకోండమ్మా, జీతం కూడా వద్దు, అన్ని పనులు చేస్తూ నమ్మకంగా ఉంటానమ్మా, ఎంతో ఉద్వేగంగా అంది శిరీష. సరే, నాకు నమ్మకస్తులే కావాలి, ఇలా కాళ్ల మీద పడేవాళ్ళు కాదు లేలే అంటూ నవ్వుతూ లేపింది. వెళ్లి బట్టలు తెచ్చుకో, ఇక్కడ నుండి ఇక్కడే ఉందిరుగాని అని అంది. పావని ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఏ దేవుడో ఆమె రూపంలో సాయం చేస్తున్నాడు అనుకుంటూ ఆమె కాళ్లకు దండం పెట్టి బట్టలు బాబును తీసుకుని రావడానికి ఇంటికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న పూలమ్మ ఎంతో సంతోషించింది. అమ్మలా నువ్వే ఆదుకోకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో, ఈ జన్మలో నిన్ను మర్చిపోనమ్మా అంటూ ఆమెకి కన్నీళ్లతో దండం పెట్టింది. నేను నీకు చేసిన సాయం నా బిడ్డను ఆదుకుంటుందని స్వార్థమమ్మా నాది, కూతురు గురించి ఆలోచన వచ్చి బాధగా అంది పూలమ్మ. బిడ్డల క్షేమం కోరడంలో అమ్మలందరిది స్వార్థమేనమ్మా, నీ బిడ్డ అంటే నాకు చెల్లిలాంటిది, నేను కొంచెం నిలదొక్కున్నాక ఆమెకి తప్పక సాయం చేస్తానమ్మా, నీ రుణం తప్పకుండా తీర్చుకుంటా, పూలమ్మ రెండు చేతులు పట్టుకుని నిజాయితీగా చెప్పింది పావని. చాలమ్మా, ఈ మాట చాలు, సంబరపడిపోతూ అని బాబుని ఎత్తుకొని నన్ను మర్చిపోకు బాబు అంటూ ముద్దు పెట్టుకుంది. పావనికి సాయంగా శిరీష వాళ్ళ ఇంటి వరకు వెళ్ళింది. కాసేపు ముగ్గురు మాట్లాడుకున్న తర్వాత బయలుదేరడానికి లేచింది పూలమ్మ. పావనిని బాబుని కొంచెం బెంగగా చూసింది. అది గమనించిన శిరీష, ఏంటమ్మా అలా చూస్తున్నావు, రోజు పూలకు వస్తూనే ఉంటావుగా, దిగులు పడకు, నవ్వుతూ అంది. అవునమ్మా, వెళ్ళొస్తాని వెనక్కి తిరిగి కొంత దూరం వెళ్లగానే అమ్మ ఆగు అని పిలుస్తూ వడివడిగా ఆమె దగ్గరికి వెళ్ళింది పావని. నువ్వు చేసిన సాయానికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అంటూనే ఇది ఇస్తున్నానని అనుకోకు, శిరీష అమ్మగారు అన్ని చూసుకుంటానన్నారు కాబట్టి నాకు అవసరం ఉండదని ఇస్తున్నానమ్మా అంటూ కొంత డబ్బు ఆమె చేతిలో పెట్టింది. పూలమ్మ ఏదో అనబోతుంటే రెండు చేతులతో దండం పెట్టింది. ఆమె నీరు నిన్ను కళ్ళల్లో కనపడిన కృతజ్ఞతాభావం చూసి ఏం మాటలు లేక తలపై చేయి వేసి వెళ్లిపోయింది. ఒక సందర్భంలో తన కథనంతా దాచకుండా మొత్తం వివరించింది పావని. అవును పావని, నీ పుట్టింటికి ఎందుకు వెళ్లలేదు నువ్వు, ఏదో అదృష్టం బాగుండి పూలమ్మ కంట్లో పడ్డావు గాని, లేకపోతే ఏ వెదవ కంట్లోనైనా పడుంటే ఏమైపోయేదానివి, ఆమె కథంతా విన్న తర్వాత అడిగింది శిరీష. నిజమేనమ్మా, ఏమైపోయేదాన్నో, నా కొడుకు ఏమైపోయేవాడో, ఆ మాట అంటుండగానే ఆమె గొంతు వణికింది. కాసేపు ఆగి, పుట్టింటికి వెళ్తే మళ్లీ వీళ్ళ నాన్న వెతుక్కుంటూ వస్తాడు కదమ్మా, మొగుడు పిల్లలన్నాక కొట్టుకోరా తిట్టుకోరా అంటూ మళ్లీ ఆయనతో పంపిస్తారు. నాతో గొడవ పడితే పర్వాలేదమ్మా, కాని వాడు నా కొడుకు గొంతు పట్టుకున్నాడు, నేను ఎలా ఊరుకుంటానమ్మా. ఆ క్షణం నా కొడుకు ఊపిరాడక ఏడుస్తూ నన్ను చూసిన చూపు ఈ జన్మలో మర్చిపోలేను, ప్రాణాలన్నీ వాడి మీదనే పెట్టుకుని బతుకుతున్నదాన్ని, వాడు నా రక్తం, నవమాసాలు మోసి కన్న పేగుబంధం, వాడిని చంపడానికి చూస్తే భర్త అని కూడా చూడను, చంపేస్తా ఎంతో ఆవేశంగా అంటుంటే ఆశ్చర్యపోలేదు శిరీష. అమ్మతరం అంటేనే అది కదా అనుకుంది, భర్త లేకపోయినా బతుకుతారు గాని పిల్లలు లేకుండా అస్సలు ఉండలేరు, పెద్ద పెరిగే వరకు కంచెలే కాపాడుకుంటారు అమ్మలంతా అంతే మనసులో అనుకుంది శిరీష. కొంత మౌనం తర్వాత, అవునమ్మా, ఎప్పటి నుండో అడగాలనుకుంటున్నా, నేనొచ్చి ఇంతకాలమైనా సారు కనపడలేదు.

వేరే ఊర్లో దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్నారుకున్నా 10 రోజులకో 20 రోజులకైనా రావాలి కదమ్మా, ఏమనుకోకమ్మా అడిగానని అంటూ పెద్దవాళ్ళని అడగకూడదు అనుకుంటూనే మొహమాట పడుతూ అడిగింది. అనుకోవడానికి ఏముందిలే పావని, నీ భర్త తాగుడికి మాత్రమే బానిస, నా భర్త అన్ని అవలక్షణాలకి బానిస. మందు తాగకముందు నీ భర్త నిన్ను బాగానే చూసుకున్నాడు, కానీ నా పెళ్లి అయినప్పటి నుండి అతను నాకేం కావాలో కూడా కనుక్కునేవాడు కాదు. చెప్తే తీసుకురావడం తప్ప నా ఇష్టాయిష్టాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఏదైనా చేయాల్సి వస్తే యాంత్రికంగా చేసినట్టే ఉండేది తప్ప ప్రేమతో చేసినట్టు ఉండేది కాదు. సరదాగా అయినా మాట్లాడాలని సాయంత్రాలు చక్కగా తయారై కూర్చుంటే నీకెంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు అని అడిగాడు. విక్క చచ్చిపోయిన నేను నాకెవరూ లేరు అంటే అందరు ఇలాగే చెప్తారు, మామూలు వాళ్ళనే మా జాతి వదలదు, నువ్వు అందంతో పాటు ఆస్తి ఉన్నదానివి, నిన్నెవరు ప్రేమించలేదంటే నమ్మేంత పిచ్చివాడిని కాదు అన్నాడు. అంత చులకనగా మాట్లాడేసరికి ఉక్కురుషంతో నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగాను. నీ సంఖ్య కంటే నా సంఖ్య తక్కువే ఉంటుందిలే అనేసరికి అతని దగ్గర కూర్చోవాలని కూడా అనిపించగా వెళ్ళిపోయేదాన్ని. ఒకరోజు తర్వాత ఇంటికి వచ్చాడు. ఇప్పుడు వచ్చావేంటి, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే, ఏ ఈ టైంలో ఎవరైనా రమ్మని చెప్పావా ఏంటి అని అడిగాడు. అతని మాటల కంటే ముందు ఆల్కహాల్ వాసన వచ్చింది, బాగా తాగినట్లున్నాడు. అయినా సహనంగా నువ్వెందుకు ఆఫీస్కు వెళ్ళలేదు, అతనిని చూస్తూ అడిగాను. అదిరిపడి నా వైపు చూసి నీకెవరు చెప్పారని అడిగాడు. ఎవరు చెప్పలేదు, మీ కొలీగ్ సుష్మా ఇంటికి వెళ్తుంటే చూశాను. ఆఫీస్ మానేసి ఆమె ఇంటికి ఎందుకు వెళ్ళావు? ఒక్క క్షణం అతనికేం చెప్పాలో అర్థం కాలేదు. వెంటనే తేరుకొని, ముందు నువ్వెందుకు అక్కడికి వెళ్ళావు అహాని చూపిస్తూ అడిగాడు. నా ఫ్రెండ్ మాధురి ఉండేది అక్కడే, ఆమెకి ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిందని తెలిసి పలకరిద్దామని వెళ్ళాను. మరి నువ్వెందుకు సుష్మ ఇంటికి వెళ్ళినట్టు ఎదురు ప్రశ్న వేశాను. జవాబు చెప్పకుండా తప్పించుకునే మార్గం వెతుకుతూ మౌనంగా సిగరెట్ వెలిగించాడు. అతనినే చూస్తుంటే ఏదో ఒక సాక చెప్పాలని, ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదని తెలిసి వెళ్ళాను అన్నాడు. వాళ్ళ ఆయన లేడా సూటిగా అడిగేసరికి ఏమి చెప్పలేక, మీ ఫ్రెండ్కు మాత్రం వాళ్ళ ఆయన లేడా, నువ్వెందుకు వెళ్ళావు లాజిక్ తీస్తూ అడిగాడు. నేను వెళ్ళింది నా ఫ్రెండ్ కోసం, నువ్వు వెళ్ళింది మగాడి కోసం కాదు ఆడదాని కోసం అంటూ నిలదీసేసరికి ఎటూ సమాధానం చెప్పలేక, నువ్వు వెళ్ళింది కూడా వాళ్ళ ఆయన కోసం అయి ఉండొచ్చు కదా అన్నాడు. అంత అసహ్యంగా మాట్లాడేసరికి, నువ్వు అసలు మనిషివేనా, తప్పు చేసి దొరికేసరికి నా మీద నిందలేస్తున్నావా, చీదరించుకుంటూ అన్నానో లేదో కోపంగా చెంపపై ఒకటేశాడు. నువ్వు తప్పు చేయలేనిది నమ్మకమేంటి, పైగా నన్ను నిలదీస్తావా, నేను మగవాడిని నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను, నోరు మూసుకొని పడి ఉండు అని అరిచాడు. తప్పు చేస్తాను పడి ఉండు అనేసరికి నాకెక్కడ లేని కోపం వచ్చింది. నీలాంటి విధవతో కాపురం చేయాల్సిన అవసరం లేదు, విడిపోదామన్నాను. కుదరదు, జీవితంతో నా దగ్గర పడి ఉండాల్సిందే, కరాకండిగా అన్నాడు. వెంటనే ఒప్పుకుంటాడనుకున్న నేను ఆశ్చర్యపోతూ ఎందుకు అని అడిగాను. పెళ్లి చేసుకుంటేనే సొసైటీలో ఎవరికైనా విలువ ఉంటుంది, భార్య వదిలేసిందంటే ఆ విలువ పోతుంది, అందుకని నువ్వు నా దగ్గరే పడి ఉండాలి. ఆ స్వరంలో ఎంత అహంకారమో, అతని విలువని నేనెందుకు కాపాడాలి, ఈ నరకాన్ని నేందుకు భరించాలి, ఇలా ఆలోచించగానే నీ నోటితోనే మనం విడిపోదాం అనిపిస్తానని నవ్వుతూ సవాల్ చేశాను. కంగు తిన్నట్టు నా వైపు చూశాడు. నవ్వుతూ నేను అక్కడుండి వెళ్ళిపోయాను. ఏం చేస్తానో అర్థం కాక 2 రోజులు సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నాడు. నేను హాయిగా నా పనులు చేసుకుంటూ మామూలుగానే ఉన్నాను. 3 నెలల తర్వాత నేను గర్భవతిని అయ్యానని చెప్పాను. అదొక నాటకం అనుకుని పట్టించుకోలేదు. వాంతులు అయ్యేసరికి ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. డాక్టర్ చెప్పింది విని దిమ్మ తిరిగింది అతనికి. ఇంటికి వచ్చాక ఎవడే నీ కడుపు కారణం ఆవేశంగా అడిగాడు. నువ్వే, చాలా సాధారణంగా చెప్పాను, పిచ్చిగా మాట్లాడుకు, నిజం చెప్పు అన్నాడు. నిజమే చెప్తున్నా, నువ్వే నా బిడ్డకు తండ్రివి. అబద్ధం, అది నిజం కాదు. ఎందుకు కాదు? తండ్రి అయ్యే అర్హత నాకు లేదు కాబట్టి అసహనంగా అన్నాడు. అదేంటి, పెళ్లికి ముందే ఈ విషయం తెలుసా నీకు? ఆశ్చర్యపోవడం నావంతయింది. తెలుసు, చాలా నిర్లక్ష్యంగా అన్నాడు. అప్పుడెందుకు చెప్పలేదు? పిల్లల్ని కలలేని వాడివి, పెళ్ళెందుకు చేసుకున్నావు? ఈసారి అరవడం నావంతయింది. చెప్తే పెళ్లే కాదు కాబట్టి. ఏమాత్రం అపవరాధ భావం లేకుండా చెప్తుంటే తల తిరిగిపోతుంది. నా జీవితాన్ని ఎందుకు పాడు చేసావు? నా జీవితం నిలబెట్టుకోవాలి కాబట్టి. ఇలా మోసం చేయడానికి సిగ్గులేదా నీకు? ఆవేశంగా అన్నాను. మరో దారి లేదు. ఒక పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వాళ్ళు నా మెడికల్ రిపోర్ట్ కావాలని అడిగారు. నేను ఏం భయం లేకుండా వారితో హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడే నాకు ఆ విషయం తెలిసి షాక్ తి

0: వారు సంబంధాన్ని క్యాన్సిల్ చేసుకోవడమే కాకుండా అందరికీ చెప్పేశారు. అందుకే నాకే సంబంధాలు రాలేదు. చాలా దూరంగా ఉన్న మీకు ఈ విషయాలు తెలియవు కాబట్టి జాబు ఆస్తులు చూశారే కానీ మెడికల్ రిపోర్ట్ గురించి అడగలేదు. అసలు ఆ అనుమానమే మీకు రాలేదు. అందుకే అతి తక్కువ టైంలోనే పెళ్లి చేసుకున్నాను. మూడు ముళ్ళు పడ్డ తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. ఎంతో ధైర్యంగా తన దుర్మార్గాన్ని చెప్తూ తన గురించి పూర్తిగా తెలుసుకోలేకపోవడం మీ తప్పు అంటూ ఆ నేరాన్ని నా మీదకు తోస్తుంటే నిర్ఘాంతపోయాను. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు చెప్పు, నీ కడుపుకు కారణమైన వాడేవాడు? తన తప్పులను పక్కకు పెట్టి ఎదుటివారి తప్పులను భూతద్దంలో చూసి అతనికి బుద్ధి చెప్పాలనిపించింది. తెలుసుకుని ఏం చేస్తావు, సన్మానిస్తావా? ఎగతాళిగా నవ్వుతూ అన్నాను. చంపేస్తాను, గట్టిగా అరిచాడు. ఎందుకు చంపుతావు? నువ్వు చేయలేని పని అతను చేసినందుక, వెటకారాన్ని జోడిస్తూ అంది. అవమానాన్ని తట్టుకోలేక దగ్గరకు వచ్చి కొట్టబోయాడు. నా మీద దెబ్బ పడిందో పోలీసులకు ఫోన్ చేస్తా, బెదిరించింది. కాసేపు ఆగి ఏదో ఆలోచన వచ్చిన వల్ల అభాషణ చేయించుకో అన్నాడు. కుదరదు, అయినా భార్య ఉంటే సంఘంలో విలువ అన్నావు కదా, బిడ్డ కూడా అంతే కదా, ఎన్నాళ్ళైనా పిల్లలు పుట్టకపోతే అప్పుడైనా కొందరికి డౌట్ వస్తుంది కదా, నవ్వుతూనే అన్నాను. నేనేమైనా నీలా తెలివి తక్కువ వాడినా? ఏ కారణంగానే అభాషణ అయిందని, అనుకోని కారణాల వల్ల ఆమె గర్భసంచి తీసేయాల్సి వచ్చిందని అందరికీ చెప్తాను. అందరూ సింపతి చూపిస్తారు. పిల్లల కోసం మరో పెళ్లి కూడా చేసుకోలేదంటే భార్య మీద ఆయనకెంత ప్రేమనో అని చాటుగా చెప్పుకుంటారు. ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా ఎలా ఉంది ఐడియా, చాలా తేలిగ్గా అన్నాడు. ఎంత కుట్ర, తన తప్పుని కప్పిపుచ్చుకొని ఆ నేరాన్ని తనపై తోసి నీచబుద్ధిని సిగ్గు లేకుండా అదో ఘనకార్యంలో చెప్తుంటే ఒళ్ళు మండింది నాకు. నేను తల్లిని కాబోతున్నానని అందరికీ చెప్పేస్తా. ఈ వార్త కోసం ఎప్పటి నుండో మీ అమ్మానాన్నలు ఎదురు చూస్తున్నారు. వెంటనే ఒక నిర్ణయానికి వచ్చి అనేశాను. ఒక్కసారిగా ఉరిమినట్టు చూసి కడుపులో పిండాన్ని కడుపులోనే చంపేస్తా, లేదా నిన్ను ఇక్కడే చంపేస్తా, పట్టలేని ఆవేశంతో అన్నాడు. ఈలోగా ఈ రికార్డుని పోలీసులకు పంపించేస్తా, నింపాదిగా ఫోన్ను చూపిస్తూ అంది. రికార్డు ఏంటి, అయోమయంగా అడిగాడు. ఈ మాటలన్నీ రికార్డ్ చేశాను. నువ్విప్పుడు నోరు మూసుకొని నా బిడ్డకు తండ్రి అని ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు అన్నానో లేదో నా ఫోన్ లాక్కోవడానికి దగ్గరికి వచ్చాడు. ఇది నేను ఊహించిందే. పక్కనే ఉంచుకున్న రాడుతో చేతి మీద బలంగా ఒకటేశా. అబ్బా అని దూరంగా వెళ్లాడు. వద్దు, మనం విడిపోదాం అన్నాడు కంగారుగా. ఏంటి మళ్లీ చెప్పు, వినపడనట్టు నటిస్తూ అన్నాను. విడిపోదామని అతని నోటితోనే అనిపిస్తాననే ఛాలెంజ్ గుర్తొచ్చి నిప్పుడు చెలరేగే కళ్లతో చూశాడు. అలా అనుకునేది సాధించా, నవ్వుతూ మిగించింది శిరీష. మరి బాబు తండ్రి, ఆగిపోయింది పావని. మంచి పనులు చేయడానికి అవకాశాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి నేను గర్భవతిని కాదు. డాక్టర్తో నేను గర్భవతిని కాదని తెలిస్తే నన్ను వదిలేసి మరో పెళ్లి చేసుకుంటా అన్నాడు నా భర్త అని చెప్పి ఆమెతో అబద్ధం ఆడించాను. ఇక మనం మన పిల్లలిద్దరినీ ఆడవాళ్లకి ఆలికి మర్యాద ఇచ్చేవారిలా పెంచుదాం అంది. కొద్ది దూరంలో ఆడుకుంటున్న ఇద్దరు పిల్లల వైపు చూస్తూ పావని కూడా వారి వైపు చూస్తూ అలాగే అన్నట్టు తల ఊపింది.
1: ఇంతవరకు ప్రేమమూర్తులు రత్న జానకి గారి కథానిక విన్నారు. ఇప్పుడు సినీగీతాలు విందాం. బృందావనం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వినలకంటి గీతం, సంగీతం మాధవ పెద్ది సురేష్.

0: ఆకాశవాణి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రోతలు ఫోన్ చేసి రికార్డింగ్ చేసిన కార్యక్రమం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య. సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వినండి పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: హలో, గుడ్ మార్నింగ్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మొదటి కాలర్ మీరు. మీ పేరు, ఎక్కడ నుంచి కాల్ చేశారు?
1: మంచిదేని జెన్నీ సార్, సింగపాలెం సుజాతనగర్ మండలం సార్.
0: జెన్నీ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం సార్, మీరు బాగున్నారా సార్?
0: బాగున్నాం బాగున్నాం. ఈ రోజు పని ఏంటి మరి మీకు?
1: ఈ రోజు డ్రిప్ గుంజుతున్నాం సార్, నరసాట్ లో.
0: ఎన్ని ఎకరాల్లో?
1: 5 ఎకరాలు సార్.
0: ఎంత మంది లాగుతారమ్మా పైపులు?
1: 12 మంది సార్.
0: 12 మంది లాగుతారా?
1: నుంచి గుంజుతున్నాం సార్, ఇలా అయిపోయింది మొత్తం గుంజేసి ఒక చోట వేసేసి.
0: మొత్తం తీసేశారు అన్నట్టు? ఇప్పుడు
1: మొత్తం తీసేసాం సార్, అన్ని ఒక కుప్ప వేసేస్తాను ఒక చోట.
0: డ్రిప్ తీసేసిన తర్వాత ఆ పొలంలో ఏం పంట వేస్తారు మళ్ళీ?
1: మళ్ళీ ఇప్పుడు పేపర్ అంతా తీసేశారు సార్, మళ్ళీ మిరపతోట మిర్చేస్తారు సార్.
0: మళ్ళీ మిరప వేస్తారు. పంట మార్పిడి చేయట్లేరా మీ ఓనర్?
1: అంటే ఇది మిరపతోట వేస్తారు సార్ దీన్ని.
0: ఓకే జెన్నీ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో మీరు మా శ్రోతలతో ఏ విషయాన్ని షేర్ చేసుకుంటారు?
1: ఇక స్కూల్ కాలేజీలు స్టార్ట్ అయ్యాయి కదా సార్, ఇక పిల్లలు కాలేజీకి వెళ్ళి హాస్టల్లో ఉండాలంటే ఉండలేని అంటారు, కానీ ఎట్లయినా తప్పదు సార్, కష్టపడి పిల్లలు చదివిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళే అర్థం చేసుకుని కాలేజీలో ఉండాలి సార్. హాస్టల్లలో ఉండి చదువుకోవాలనుకుంటున్నా సార్ నేను. మా పిల్లలు కూడా కాలేజీ సార్, కృష్ణవేణి కాలేజీ, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అమ్మాయి ఏమో సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్ సార్.
0: హాస్టల్లోనా?
1: హాస్టలే సార్. మా చిన్నమ్మాయి మా గవర్నమెంట్ స్కూల్ అయితే స్కూల్ ఫస్ట్ వచ్చింది, మా సుజాతనగర్ మండలం కూడా సెకండ్ వచ్చింది సార్.
0: వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదైనా ఆ రోజుల్లో మీరు చదువుకోకపోవడం వల్ల మీరు ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నారు, కానీ పిల్లలనే బాగా చదివించి వారి యొక్క ప్రయోజకులు చేయండి వాళ్ళని.
1: అందుకనే సార్, అట్లాగే ఉండలేము అంటారు కదా సార్, మళ్ళీ మనకి అనిపిస్తుంది ఆ పిల్లలు ఉండలేకపోతే అని. మనకి బాగా పిల్లలే అర్థం చేసుకుని ఉంటే బాగుంటుంది సార్.
0: ఉండలేము కాదు, మనం భవిష్యత్తులో సుఖపడాలంటే ఇప్పుడు కష్టపడాలి, ఇప్పుడు సుఖంగా ఉండాలంటే భవిష్యత్తులో కష్టపడాల్సి వస్తుంది. ఆ విషయం చెప్పండి వాళ్ళకి.
1: చెప్తున్నా, అంత అవగాహన వాళ్ళకి అప్పుడే ఉండదు కదా సార్.
0: చిన్నపిల్లలు కదా, మెల్లిగా అర్థం చేసుకుంటారు. ఓకే జెన్నీ గారు, మరి ఆకాశవాణి

0: హలో
1: సార్, గుడ్ మార్నింగ్ సార్. బాగున్నారా?
0: గుడ్ మార్నింగ్, బాగున్నారా మీరు?
1: బాగున్నాం సార్. నిజామాబాద్ జిల్లా శ్రీపణ మండలం యావనింది నుంచి శ్రీరామ హనుమాన్ మాట్లాడుతున్నాం సార్.
0: గుర్తుపట్టాం మిమ్మల్ని, ఎందుకంటే మీరు రెగ్యులర్ గా మాకు కాల్ చేస్తూ ఉంటారు కాబట్టి. మరి ఈరోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట, ఈ కార్యక్రమంలో మీరు చెప్పబోయే ముచ్చట ఏంటి మా శ్రోతలకి?
1: సార్, మొన్న ఏమైందంటే మా యావనింది గ్రామంలో 2 సార్లు పెద్ద వర్షాలు పడ్డాయి సార్. పడ్డ తర్వాత రైతులకు ఎంతో ఆనందమైంది, సంతోషపడ్డారు. అయితే విత్తనాలు అన్ని వేసిండు సార్, అన్ని మొలకెత్తి వర్షాలు లేవు సార్. రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఆ భగవంతుడు మళ్ళీ వర్షం ఇస్తాడా లేదని వాళ్ళు ఆలోచనలో ఉన్నారు సార్.
0: విత్తనాలు అప్పుడే వేసేసారా? అంటే అధికారులు ఏం వేయమన్నారా? మరి వాళ్ళ సలహా తీసుకోవాలి కదా.
1: ఏంటంటే వర్షం పడ్డదని వాళ్ళు అలౌడ్ చేస్తారు, తొందరగా వేసేసిండ్రు. వర్షం లేదు, చాలా బాధపడుతున్నారు.
0: మరి ఇప్పుడు ఆ మొలకలు కాపాడుకోవాలంటే చాలా కష్టపడాలి కదా, నీరు వాటికి అందిస్తూ ఉండాలి కదా.
1: బోరు ఉన్న వాళ్ళు నీళ్లు కడుతున్నారు, వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది.
0: మీ దగ్గర వర్షపాతం ఎలా ఉంటుంది ప్రతి సంవత్సరం?

0: ఈ సంవత్సరం కాకపోతే ఇంతకు ముందు సార్ 10 సంవత్సరాలు బ్రహ్మాండమైన వర్షాలు, బ్రహ్మాండమైన వడ్లు, అన్ని పంటలు పండేశారు.
1: ఇంకా ఈ సంవత్సరం మనకి ఋతుపవనాలు మనకి రాలేదు, వస్తున్న సమయం ఉంది కదా, ఇప్పుడే కదా జూన్ లో మనం ఉన్నాం కదా.
0: అదే సార్, ఇంక ఇప్పుడు వచ్చేటివి ఉన్నాయి, ఋతుపవనాలు తప్పకుండా వస్తే పడతాయని అందరికి నమ్మకం ఉన్నది మా అందరికి.
1: ఓకే అండి, మరి ఆకాశవాణికి ఫోన్ చేసిన ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.

0: హలో
1: హలో గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ రమేష్ గారు, ఎలా ఉన్నారు?
1: బాగున్నాను సార్. ఉషోదయాన ఉదయకాంత రేఖలతో ప్రతి ఇండ్లలో తెలుగు ఇంటిలో ఎన్నో భక్తి గీతాలతో ఎంతగానో ఆలపిస్తున్న ఆకాశవాణి కళాకారులందరికీ శుభాభినందనలు సార్.
0: ఓకే, మరి ఈరోజు ముచ్చటేంటి?
1: ఇక పాఠశాలలు ప్రారంభమైనాయి. ప్రార్థన గీతాలతో ఆచార్యుల బోధనలతో విజ్ఞాన కాంతలు వెదజల్లే నేటి బాలయ్య రేపటి పౌరులను ఆదర్శవంతమైన యువతరం దేశానికి మార్గదర్శకంగా విజ్ఞాన కాంతులు వెలివిరియాలని కోరుతున్నాం సార్. పిల్లలు బాగా చదువుకొని మంచి విజ్ఞానవంతులై వాళ్ళు అనుకున్న సాధించే విధంగా మంచి మార్కులతో మంచి ఆదర్శవంతమైన పౌరులుగా పిల్లలు ఉండాలని కోరుకుంటున్నాం సార్.
0: ఓకే అండి రమేష్ గారు, మరి ఆకాశవాణితో చాలా చక్కటి విషయాలు అందజేశారు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

కొట్టావా, కోత కోశావా, కుప్పలూర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చ వెతుకుని తిని బతికే నీకు శిస్తందు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు దెం

0: హలో
1: సార్,
0: ఇతరమ్మా మీ పేరేంటి? రాఘాపురం నుంచి వెంకటరాములు గారు. క్రౌడ్ లో ఉన్నట్టున్నారు. మరి ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. ఈ రోజు కార్యక్రమంలో ప్రతి వారం మరి వెంకటరాములు గారు ఏదో ఒక విషయాన్ని ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు ప్రజలకు ఉపయోగపడేది. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు?
1: ఈ రోజు మనం చదువుకునే పిల్లల గురించి చిన్న ముచ్చట చెప్దాం అనుకుంటాను సార్. ఎందుకంటే గతంలో కూడా మేము కూడా చదువుకొని చదువులు ఎగ్గొట్టి ఇట్లా వ్యాపారాలు చేస్తూ వ్యవసాయాలు చేస్తూ బతకాల్సి వస్తుంది. అంటే దీని ఉద్దేశం ఏంటంటే చదువుకునే పిల్లలకి చదువుకునే టైంలో చదువు విలువ తెలుసు. ఆ విలువ తెలిసినప్పుడు చదువుకోవడానికి మనకు సరిపోదు. కాబట్టి పిల్లలు మొత్తం దృష్టి పెట్టుకొని చదువు మీద కాన్సెప్ట్ పెట్టి చదువుకున్నట్టుంటే రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తుగా ప్రయోజకులు కావాలని మన ఆకాశవాణి ద్వారా తెలియజేస్తున్నాం సార్. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే మనం గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టు ఉంటే చాలా బాగుంటుందని నా యొక్క అభిప్రాయం సార్. ప్రైవేట్ పోయి వేలుకు వేలు ఖర్చు పెట్టకుండా పేరెంట్స్ భారం కాకుండా పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో అయితే బాగా చెప్తారు, గవర్నమెంట్ స్కూళ్ళలో అయితే మంచిగా చెప్పరు అనేది ఒక కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఈ రోజులలో చాలా బాగుంటాయి చదువులు. ఇంగ్లీష్ మీడియాలు కూడా చెప్తా ఉన్నారు. దయచేసి డబ్బులు వృధా చేయకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిపించి గవర్నమెంట్ కి మంచి వన్య తీసుకురావాల్సిన బాధ్యత మనందరం పౌరులం కాబట్టి అందరం పైన ఉన్నది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా గురుకులా ఉన్నాయి, మంచిగా హాస్టల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మంచి సదుపాయాలు చేస్తాయి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకొని పిల్లల్ని తీర్చిదిద్దుతారని ఒక ఆకాశవాణి ద్వారా కోరుకుంటున్నాను సార్.
0: సహజంగా ఏంటంటే ప్రతి వారు కూడాను అనవాయితీ అయిపోయింది. ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు వాళ్ళ పిల్లలు పలానా స్కూల్లో చదువుతుంటే మా పిల్లలు ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి అనే తలంపుతోని అప్పులో పాలనే పరిస్థితులు కూడా ఉన్నాయి. పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంది.
1: అవును సార్.
0: అది కాదు, మనమేంటి, మన స్టేటస్ ఏంటి, మన పిల్లల్ని మనం మంచిగా చదివించుకోవాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి? ప్రభుత్వం ఎక్కడ కూడా తగ్గట్లేదు. ప్రభుత్వం అన్ని రకాల చేతులు అందిస్తూ ఉంది ప్రజలకి.
1: అవును సార్.
0: మరి దాన్ని కనుక మనం యూటిలైజ్ చేసుకొని అక్కడ కనుక చదువుకుంటే భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పుడు ప్రతి వర్గానికి కూడా

0: హాస్టల్స్ ఏర్పాటు చేసి గురుకులాస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
1: అవును సార్.
0: మరి అక్కడ కూడా మన అకామిడేషన్ తీసుకుని అక్కడే వాళ్ళని హాస్టల్లో ఉంచి చదివించినా కూడాను, ఇప్పుడు చూసినటువంటి ప్రభుత్వ అధికారులు చాలా మంది కూడాను గురుకులాస్లో చదువుకున్న వాళ్ళే ఉన్నారు.
1: అవును సార్, గురుకుల చదువుకున్న వాళ్ళే ఉన్నారు.
0: ఓకే, మరి అందుకోసమే ప్రతి వారు కూడాను చదువు అనేది కావాలి. అది ప్రైవేట్ గా వస్తుందా గవర్నమెంట్ గా వస్తుందా అనేది మన యొక్క ఆర్థిక స్తోమత, మనకున్నటువంటి వెసులుబాటు, మన దగ్గరలో ఉన్నటువంటి సౌకర్యాలను బట్టి దాన్ని మనం నిర్ధారించుకోవాలి.
1: అవును సార్.
0: ఓకే అండి వెంకటరాములు గారు, మరి ప్రజలంతా కూడాను మన ఇద్దరు యొక్క ఈ ఆలోచన విధానాన్ని వారు కూడా ఏకీభవిస్తున్న మనం కోరుకుందాం. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

0: నమస్కారం.
1: నమస్కారం, ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నాం సార్, బాగున్నామండి.
1: ఉన్నపరెడ్డి రమేష్ బాబు గారు, పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మరి ఈ రోజు ముచ్చట ఏంటి?
0: మరి నా చిన్నతనంలో

0: నమస్కారం.
1: నమస్కారం, ఎలా ఉన్నారు సార్?
0: బాగున్నా సార్, బాగున్నామండి.
1: కూనపరెడ్డి రమేష్ బాబు గారు, పాటల పల్లెకలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కాల్ చేశారు. మరి ఈ రోజు ముచ్చట ఏంటి? మరి
0: మా చిన్నతనంలో వ్యవసాయం గురించి చెబుతానండి. ఇప్పుడు
1: చెప్పండి.
0: చిన్న నాన్నమ్మ గారు వాళ్ళ అబ్బాయిలు నలుగురండి, నాన్నోళ్ళు ఇద్దరండి, అంతా ఊళ్ళోనే. మా నాన్నకి మేనమామలు బావలు గాని ఏదన్నా వాళ్ళు ఒక నలుగురు ముగ్గురు ఉన్నారండి. వీళ్ళంతా కలిసి ఉమ్మడి వ్యవసాయం చేసేవాళ్ళు అండి. ఇప్పుడు రెండు ఎడ్లు బళ్ళు ఉన్నాయండి మనకి. డిసెంబర్ దాటిన కాడి నుంచి సంక్రాంతి నెల వెళ్ళిపోయేంత వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఒడ్లు తోలుతాం, ఊరిగడ్డి ఇంటికి తోలుతాం సరిపోయాయండి. అప్పుడు ఎరువులు పెద్దగా వేసేవాళ్ళు కాదండి.
1: అవును,
0: వాళ్ళంతా అంతరించిపోయారండి ఇప్పుడు. అయితే మరి నిజంగా చెప్పాలంటే మరి ఆ రోజులు ఒడ్లు పండిస్తుంటే ఒడ్లు గానీ ఉంటే తినే తిండి గానీ రుచి గానీ ఎట్లా ఉండేది అంటే అట్లా ఉండేది.
1: ఓకే, శ్రోతలకి ముచ్చట ఏంటి దీంట్లో? మనకి వాళ్ళకి నీతి ఏంటి చెప్పండి.
0: నీతి ఏముందండి, ఎవరి కాళ్ళకి ప్రాంపలస్ ఎరువులు పురుగు మందులు కొట్టేసి పండిస్తున్నారు తప్ప. పశువులు కాడనండి, అర లీటర్ లీటర్ రెండు లీటర్ లోపే ఇచ్చేయండి. ఇప్పుడు అయితే ఒక్కొక్క పశువు వచ్చి 4-5 లీటర్లు 5-10 లీటర్లు ఇస్తుందండి. ఆ రోజుల్లో 2 రూపాయల లీటర్ పాలు, ఇవన్నీ కలుషితమైన పాలు అయిపోయినాయి కదండి.
1: అవును,
0: ఆ రోజులు కదండి వాళ్ళు సాయంత్రం పూట కానీ నైట్ పూట కానీ రేడియో మట్టికి ప్రతి రోజు వినేవాళ్ళు అండి. ఆ పూరి ఇంట్లో పైన కట్టుకునేవాళ్ళు అనమాట, ఒక రేడియో కట్టుకుని అసలు అందరూ వినేవాళ్ళు అనమాట. ఇప్పుడు మనకు వచ్చేది ఏరువాక పౌర్ణమి. ఏరువాక పౌర్ణంలో కృష్ణరాజు గారు రాశారు పాటలు, చాలా పాటలు రాశారు రోజులు మారేలో. నిజంగా నలుగురు కలిసి పొదుపుని వేస్తే ఉమ్మడి వ్యవసాయం అనే ఉంది. అలాంటి వ్యవసాయాలు కూడా మన వాళ్ళు చెయ్యాలి, ఆదరించాలి. ప్రభుత్వం కూడా వాళ్ళకి రాయితీలు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి.
1: తప్పకుండా, ప్రభుత్వం చాలా రకాల రాయితీలు అందిస్తూ ఉంది. విత్తనాల విషయంలో అయితేనేమి, ఎరువుల విషయంలో అయితేనేమి, పంటల విషయంలో అయితేనేమి, ఆఖరికి కొనుగోళ్ల విషయంలో కూడా రాయితీలు అందిస్తూ ఉంది. వాళ్ళకి బోనస్ కూడా ప్రకటిస్తూ ఉంది.
0: మా ఏరియాలో ఎక్కువగా పంటలు పండిస్తారండి. ఆ పంటలు పండించే పొలాలన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వచ్చేసండి. 1-4 కోట్లు 3-5 కోట్లు ఉందండి ఎకరం.
1: రైతు ఆలోచన విధానం మారాలి. రైతు కనుక తన పొలాన్ని నేను రియల్ ఎస్టేట్ రంగానికి ఇవ్వను, నా పొలాన్ని నేను పంట పండించి నలుగురికి ఉపయోగపడే క్షేత్రంగానే ఉంచుకుంటాను అనుకున్నప్పుడు మాత్రం ఈ రియల్ ఎస్టేట్ రంగం అనేది కొంతవరకే పరిమితం అవుతుంది. ఏదేమైనా కూడాను వ్యవసాయం దండగా అనేది మనం మానుకుని వ్యవసాయం మెండుగా అనేది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. తప్పకుండా ప్రతి వారు కూడాను మరి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసుకోవాలి. వారి వారికి ఉన్నటువంటి క్షేత్రాలలో పంటలు పండించి దిగుబడి తీసినప్పుడు మనకి మున్ముందు ఈ వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అవకాశం అనేది ప్రతి రైతు ద్వారా ఉంటుంది. దానికి ప్రజల సహకారం కూడా ఉండాలి, ప్రభుత్వ సహకారం ఖచ్చితంగా అందాలి. మరి ఆకాశవాణితో మీరు చాలా చక్కటి విషయాలు మాట్లాడేందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.
0: ఓకే సార్, నమస్తే.

0: హలో,
1: హలో సార్, నమస్కారం సార్.
0: ఇది పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్, నేను ఆయుషరావు ఎందుకంటే అండి.
0: చెప్పండి, ఈరోజు ముచ్చట ఏంటి?
1: నాకు మా ఊరండి, కాకర్లని, మాది సొంత ఊరు కాకర్లు. కానీ పురాతన నుంచి ప్రతి ఊరికి ఒక చరిత్ర అనేది ఉంటది, కాబట్టి మా ఊరికి కూడా ఒక చరిత్ర ఉన్నది ఉంటుంది. ప్రతి ఊర్లో ఉన్నట్లే ఉంటదండి.
0: చెప్పండి.
1: ఆ ఊర్లో రాజులు, పెద్దలు ఇలా చాలా మంది ఉంటారు. ఆ ఊరికి దైవాంశ సంభూతులైనటువంటి దైవారాధన ఉంటాయి. ప్రతి ఊరికి ఊరు ఉన్న తర్వాత ఊరి ఉంటుంది, దానికి పక్కనే ఇవన్నీ ఉంటాయి. మా ఊరికి మంచినీళ్ళ బావిని ఉండేది. బావులు పక్కన చలాలు తీసుకుని ఆ చలాల్లో నీళ్లు తాగేవాళ్ళు. పంపులు గాని, బోర్లు గాని, బోర్ బావులు గాని లేవు. తీస్తే బావి, అలాగే ఊట బావుల్లో నుంచి నీళ్లు తెచ్చుకొని మంచినీళ్ళు తాగేవాళ్ళు. చెరువు లోతట్లో ఉండేవి. అయితే ప్రత్యేకత ఏంటంటే, పక్కని చిన్న ఏరులాగా వాగు ఉన్నది, వాగు పక్కన అమ్మవారి గుడి ఉంది, ముత్యాలమ్మ గుడి. ఊరికి, ప్రతి ఊరికి ముత్యాలమ్మ, ఊరు ముత్యాలమ్మ, తర్వాత ఊరు వెలుపల ఒక ముత్యాలమ్మ ఉండేది. అయితే ఈ మంచినీళ్ళ బావి పక్కనే చిన్న గుడి ఉంది, అమ్మవారి గుడి. ఈ పడి పెడతా ఉంటే ప్రతి ఇలా వచ్చే టయానికి ఒక కుక్క వచ్చేది. అసలు కుక్క వచ్చేసేసి ఆ పడి తినేసేసి అన్నాన్ని తినేసేసి దానిపైన శిస్సు పోసి ఇలా చూస్తా ఉంటే, ఒకరోజు ఏంటి, 2 రోజులు ఆషాఢ, ఆ మాసం మొత్తం, శ్రావణ మాసం మొత్తం ఇట్లా జాస్తినే ఉంది, ఇట్లా జరుగుతూనే ఉంది. కానీ దేవత ఆ రోజు ఊరు పెద్ద ఆయన కళలోకి కనిపించి, దేవుడు కనిపించేసి ఒకటే ఏడుస్తున్నట్టు.

0: నెత్తిని చెంజ్ చేసుకొని స్థితి ఏంటి నాకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి ఏడుస్తుంది. ఏంటి దేవత ఇట్లా ఏడుస్తుంది ఏంటి అంటే, ఒక రోజు పోయి చూసిండు ఆయన చూస్తే ఏది కనపడలేదు, ఎందుకో ఈ అమ్మవారు ఇట్లా కళ్ళ కనిపించదా అయిపోయింది. తర్వాత మరి దీనికి ఏంటి ఇరుగుడు, ఏంటి ఏం జరుగుతుంది అంటే కుక్క రావటం జరుగుతుంది చూస్తున్నాం అంటే ఈయన కూడా చూసిండు. ఏంటి దీనికి సొల్యూషన్ మార్గం ఏంటంటే అమ్మవారే కళ్ళలో కనిపించిందంట. మీరు ఈ నెల రోజులు బట్టి కార్యక్రమాలు నడుస్తున్నాయి కదా, ఆ ప్రతి ఊర్లో వాళ్ళంతా నాకు పలహారాలు అవి ప్రసాదాలు పెడుతూనే ఉంటున్నారు, మీరు కూడా పెట్టే టైంలో నాకు ప్రసాదం పెట్టేసి మీరు ఒక నిమ్మకాయలు ఆడ పోసేసేయండి, ఎవర పోసేయండి, ఆ తర్వాత నేనేదో చూసుకుంటానని చెప్పేసి కళ్ళో చెప్పిందంట ఆయనకి. మరి ఎలా చెప్పింది మనకైతే తెలియదు. అయితే ఆయన అదే ప్రకారంగా ఆ నైట్ ఈ అమ్మవారు రోజు దుఃఖం తీస్తా ఉందనమాట, రోజు దుఃఖపడతా ఉంటే ఇది ఏంటి అని చెప్పేసి ఒక రోజు ఇలా జరిగింది ఏంటో చూద్దా అని చెప్పేసి ఈయన కూడా అక్కడ నిమ్మకాయలు తీసుకుని అక్కడ 7 నిమ్మకాయలు అలాగే పక్కన పక్కన పెట్టేసి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈ సాయంత్రం పూట ఈ ఉదయం పూట ఊళ్ళో వాళ్ళంతా ప్రసాదాలు పెట్టారు. ఎటు వెళ్ళిపోయిన తర్వాత ఈ కుక్క పోవటం రోజు అదే ప్రకారం చేసి ఆ కుక్క ఆ నిమ్మకాయల మీద నుంచి కాలు పెట్టేసి జారిపోయి అదే పడిపోయింది, అదే కథ, అదే చనిపోయింది కూడా. మరి అది ఎలా జరిగింది, ఏంటి అది ఒక మిరాకిలా లేకపోతే దేవుడు చెప్పిన ఇదా అని చెప్పేసి నాకు చాలా ఎలవచ్చి అనుకుంటున్నా, చెప్దా ఎవరన్నా అడుగుతూనే ఉన్నా కానీ అడిగినా కూడా ఎవరు దానికి సరైన సమాధానం, ఆ దేవుడు లేడు దైవం లేదు ఇది అంటారు. అసలు దేవుడు అంటే వాడు ఉండడో లేడో మనకైతే రాదు, ఆత్మసాక్షిగా మనం నమ్ముతాం అంతవరకు.
1: మరి మీరు ఆ పెద్ద అడగపోయారా
0: ఎట్లా జరిగింది అంటే అది దేవుడు మైండ్ అని చెప్పంటాను, దేవుడు కళ్ళలో కనిపిస్తాడు మాకు ప్రతి ఊళ్ళో అంటున్నారంటే
1: మనమే అంటున్నాం కదా అది కథ అని, కథ కథలాగానే ఉంటుంది, వాస్తవం కాదు కదా అది,
0: అది వాస్తవంగా జరిగింది అని చెప్పేసి ఆ రోజుల్లో వాళ్ళు అనేవాడు. నాకు కథ లేకపోతే వాస్తవంగా నాకు అది తర్వాత నేను చూడలేదు కదా వాళ్ళు చెప్పుకుంటా ఉంటే వినేవాళ్ళు. గుర్తులు మటుకి చిహ్నాలు అయితే ఉన్నాయండి ఆ ఊర్లో అయితే ఉన్నాయి, 2 మిత్యారమ్మల దగ్గర ఉన్నాయండి.
1: ఓకే, ఏదైనా కూడా కొన్నింటికి మనము వివరణ ఇవ్వలేము, ఎందుచేతనంటే అవి మరి సృష్టి పరంగా జరుగుతున్నాయా సైంటిఫిక్ గా జరుగుతున్నాయా అనే దానికి మనం ఎవరు కూడా దానికి ఆన్సర్ చేయలేని పరిస్థితి ఉంది ప్రపంచంలో ఇప్పుడు, వాటికి కూడా దానికి ఎవరు ఒక క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఏది ఏమైనా మీ ఊరు కోసం, మీ ఊర్లో జరిగిన ఒక సన్నివేశం కోసం మా ఆకాశవాణి శ్రోతలకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమం మనం కొనసాగిస్తున్నాం. కార్యక్రమంలో మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. హలో.
1: హలో, శుభోదయం అండి.
0: శుభోదయం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు మేడం? స్వీటీ గారు, మీరు మహిళలు మహారాణుల కార్యక్రమానికి రెగ్యులర్ గా కాల్ చేస్తూ ఉంటారు.
1: అవునండి.
0: అప్పుడప్పుడు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చటకి అంటే మనకి లిజినెస్ ఎక్కువ పెరిగిపోయారు. అందులో మధ్యాహ్నం కాబట్టి అవేర్నెస్ మహిళల్లో ఎక్కువగా వచ్చింది. ఆ టైంలో కాల్ చేస్తే బాగుంటుంది అనేసి కావలసి మేము మధ్యాహ్నం పూట పెట్టింది కూడా మహిళల కోసం ప్రత్యేకంగా ఆ టైం. స్వీటీ గారు, ఈరోజు ముచ్చట ఏంటి? మన శ్రోతలకి మనం ఏం విషయం తెలియజేద్దాం అనుకుంటున్నాం?
1: ఈ మధ్య ఎండలతో పాటు వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని చెప్దాం అనుకుంటున్నాను.
0: తప్పకుండా, మీ డిపార్ట్మెంట్ అదే కదా?
1: అవునండి.
0: చెప్పండి, ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
1: ఉదయాన్నే నిద్ర లేవగానే ఒకటి లేదా అర లీటర్ నీళ్లు తాగటం, రోజుకి ఒక అరగంట వాకింగ్ చేయటం, అలానే వెల్లుల్లి కూడా మనకి సర్వరోగ నివారిణి కాబట్టి అది ఎలా తీసుకుంటే మంచిదో చెప్పాలనుకుంటున్నాను.
0: చెప్పండి మేడం.
1: వెల్లుల్లిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. వైద్యపరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్య ఔషధంగా వినియోగపడుతుంది. అధిక రక్తపోటును నివారించడంలో వెల్లుల్లి తీసుకోవడం వలన జీర్ణశక్తి వృద్ధి చెంది మంచి ఆకలి కూడా ఉంటుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటే ఎటువంటి ఎలర్జీలు కూడా దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2 లేదా 3 వెల్లుల్లి తినడం వలన ఉదర సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయంట. వెల్లుల్లిలో విటమిన్ సి అత్యంత అధికంగా ఉండటం వల్ల నోటి వ్యాధులకి ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది. జలుబు అలాంటివి కూడా రాకుండా ఉంటాయన్నమాట. తింటే క్రమం తప్పకుండా రోజు తినాలి అన్నమాట. గర్భిణీగా ఉన్నప్పుడు రోజు ఒక వెల్లుల్లి పాయసం తీసుకుంటే కడుపులో బిడ్డ బలంగా ఎదుగుతుందన్నమాట. రాత్రిపూట పాలతో మరగబెట్టి పాలు తాగటం వల్ల ఉబ్బసం, రక్తపోటు, టెన్షన్, జీర్ణశక్తి, రక్తంలో కొలెస్ట్రాల్, క్యాన్సర్ అలాంటివి రాగా ఉంటాయి.
0: ఓకే స్వీటీ గారు, మరి వెల్లుల్లి దాని యొక్క ఉపయోగాల కోసం మా శ్రోతలకు చాలా చక్కగా వివరించారు. మీకోసం ఒక మంచి పాట వినిపిస్తున్నాం, వినండి.
1: ఓకే అండి, ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు.

0: చేసుకునే సీజను.
1: వాతావరణ
0: పరిస్థితులు చూస్తేనేమో ఇంకా మాన్సూన్స్ సమీపించినట్టుగా లేదు. రైతులందరూ సుభిక్షంగా ఉండాలని, వారి వారి పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా, ఆటంకం కలగకుండా, నీటి ఎద్దడి తలెత్తకుండా సరైన టైంలో వర్షాలు కురవాలని, ప్రాజెక్టులన్నీ నిండాలని, పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటున్నాను సార్.
1: ఓకే అండి, చాలా చక్కటి విషయం. మరి ఆకాశవాణికి ఫోన్ చేసిన ధన్యవాదాలు. సరైన సమయంలో వర్షాలు పడతాయనేసి మనకి వాతావరణ శాఖ కూడా తెలియజేస్తుంది. మరి ఇంకా మనకి సమయం చాలా మిగిలి ఉంది. ఇప్పుడిప్పుడే మనకి ఎండాకాలం పోయి వానాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎండలు కూడా తగ్గుముఖం పట్టలేదు, కొంత ఉపశమనం కలిగింది. ఇంకా ఇప్పుడిప్పుడే మొదట్లో ఉన్నాం కాబట్టి మున్ముందు వర్షాలు బాగా వస్తాయి, వ్యవసాయదారులు కూడా వారి పంటలు బాగా పండించుకునే వెసులుబాటు అనేది కలుగుతుందండి.
0: సార్ ఇంకో విషయం సార్, ఈ సందర్భంగా రైతులు నకిలీ విత్తనాల జోలికి పోకుండా సరైన విత్తనాలను ఎంపిక చేసుకుని మంచి దిగుబడులు పొందాలని కోరుకుంటున్నాను సార్.
1: ఓకే అండి, మరి చాలా చక్కటి విషయాలు ఆకాశవాణి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీకోసం మంచి పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్. ఇది పాటల పలకలో శ్రోతల ముచ్చట కార్యక్రమం. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేశారు?
1: సార్, నా పేరు వీరామకృష్ణ సార్.
0: రామకృష్ణ గారు,
1: భద్రాద్రి కొత్తగూడెం విద్యానగర్ కాలనీ నుంచి చేస్తున్నాను సార్.
0: ఓకే, బాగున్నామండి. మరి ఈరోజు ముచ్చట ఏంటి? శ్రోతలకి మనం ఏ విషయాన్ని తెలియజేద్దాం
1: సార్? ఎండాకాలం ఇప్పుడిప్పుడే అయిపోతూ వర్షాకాలం మొదలయ్యే సీజన్ ఇది.
0: అవును,
1: రైతులు వారి వారి కమతాల్లో వారి వారి పొలం

0: నమస్తే అండి. గొల్లపాటి శంకరాచార్యులు బండారు శ్రీమూర్తి గుప్త పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా నుంచి మాట్లాడుతున్నానండి.
1: బాగున్నారా గుప్తా గారు?
0: బాగున్నా సార్, మీరు ఎలా ఉన్నారు?
1: ఫైన్ ఫైన్. ఈ రోజు పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమానికి మీరు కనెక్ట్ అయ్యారు. ఈ రోజు ముచ్చట ఏంటి, మా శ్రోతలకు ఏ విషయాన్ని తెలియచేద్దాం?
0: విషయం ఏంటంటే అండి, ఒక రకంగా చాలా బాధాకరమైన విషయమే సార్ ఇది.
1: అయ్యో చెప్పండి.
0: ఎందుకంటేనండి, ఈ రోజుల్లో కని పెంచిన తల్లిదండ్రుల్ని చాలా మంది వృద్ధాశ్రమాల్లో విడిచేస్తున్నారండి. అలా విడిచేయడం ఎంతవరకు కరెక్టో ఆలోచించండి సార్ ఒకసారి. మెరుగైన జీవితం గురించి, జీవనం గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి పండుటాకులు లాంటి, మళ్ళీ కావాలన్నా దొరకని, ఎంత వెతకాలన్నా, ఎంత ఖర్చు పెట్టినా, ఎంత ఆర్జించినా, ఎంత దారపోసినా దొరకనటువంటి తల్లిదండ్రులు లేని వారు ఒక రకంగా బాధపడుతుంటే, ఉన్నవారిని కూడా వృద్ధాశ్రమాల్లో వదిలేయడం, ఒక్కొక్కరైతే మరింత కక్కోటకంగా ఏ బస్ స్టాండ్ లోనో ఏ ఊరికో వెళదామని చెప్పేసి ఏ బస్ స్టాండ్ లోనో వదిలేయడం, ఇలాంటివి జరుగుతున్న విషయాలు కళ్ళారా చూస్తున్న, పేపర్ లో చదువుతున్న, రేడియోలోని టీవీలోని చూస్తూ ఉన్నా సరే ఎంతో బాధగా ఉంటుందండి. అయితే ఇప్పుడు కొంతమంది బిడ్డలు, ఆడబిడ్డైనా మగబిడ్డైనా సరే, అమ్మా నాకు పలానా ఊర్లో నా చదువు తగ్గ జాబ్ వచ్చింది, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడికి మన అందరం వెళ్ళిపోదాం, నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాం అని చెప్పి తీసుకెళ్ళిపోవడం కూడా ఇష్టపడిన వాళ్ళు ఉన్నారండి. కాకపోతే నేను పుట్టినూరు ఇది, నేను పెరిగినూరు ఇది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, నేను ఇక్కడే చనిపోవాలి, నేను ఈ ఊరు వదిలి రాను, ఇల్లు వదిలి రాను అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ ఇష్టాల ప్రకారం కూడా కొంతమంది వెళ్ళలేని పరిస్థితులు కూడా ఉన్నాయనుకోండి. చుట్టాలు బంధువులు ఇలాంటి వారు, బాగా ఇష్టమైన స్నేహితులైనా సరే ఉంటారండి బంధువులు లేకపోయినప్పటికీ, అలాంటి వారికి మా అమ్మ నాన్నల బాధ్యత మీకు అప్పగిస్తున్నాను, మీకు కావాల్సిన డబ్బులు, వారికి వారికి అవసరమైన డబ్బులు మీకు పంపిస్తాను, వారిని చూసినందుకు మీకు కూడా నేను ఇంత ఇచ్చేస్తానండి, మా అమ్మ నాన్నలు రానంటున్నారు, అందువల్ల తప్ప నేను ఇప్పుడు కూడా తీసుకెళ్లిపోతానని అంటున్నానని చెప్పి వాళ్ళని చూడమని చెప్పాలండి. ఒకవేళ అలా కాకుండా ఏమాత్రం ఒప్పుకున్నా సరే వెంట తీసుకెళ్లిపోవాలండి.
1: ఖచ్చితంగా 99% వాళ్ళు ఎక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. పేరెంట్స్ కనుక వారు పుట్టి పెరిగిన ఊర్లోనే ఉండిపోతామంటే మాత్రం వారికి షెల్టర్ ఏర్పాటు చేయాలి అనేది మీ యొక్క తలంపు, అంతేనా?
0: అవును సార్, అవును సార్. అంతేకాకుండా అస్వస్థమానం కూడా డబ్బులు పంపించడంతో పాటు వారు ఎలా ఉన్నారు, ఏమిటి విశేషం అని చెప్పేసి తెలుసుకుంటూ ఉండాలండి.
1: తెలుసుకోవడమే కాదు, విధిగా వీకెండ్స్ లో వస్తూ ఉండాలి, కలుస్తూ ఉండాలి, వెళ్తూ ఉండాలి. ఏది ఏమైనా తల్లిదండ్రుల విషయంలో ఈ రోజు సమాజంలో మనం చూస్తున్నటువంటి న్యూనతా భావం అనేది చాలా మితిమీరిపోయింది. ఎందుచేతనంటే తల్లిదండ్రులు మనకంటే కూడా ఎడ్యుకేషన్ లో కానీ, మరి సొసైటీని స్టడీ చేయడంలో కానీ తక్కువ అనే భావన ప్రతి పిల్లల్లో ఉంది. వాళ్ళకి ఏం తెలియదులే, మనకే మొత్తం తెలుసు, ప్రపంచం అంతా మనకే తెలుసు అనేది. అధునాతన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ టెక్నాలజీకి తల్లిదండ్రులు అందుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు మనకంటే తెలివైన వారు అనేది మనం గుర్తించట్లేము. అందుచేత వారిని మన దగ్గర పెట్టుకున్న తర్వాత వారిని సాకాలన్నా కూడాను ఒక చిన్న చూపు అనేది వస్తూ ఉంది. ఇదంతా కూడా ఎట్లా వస్తుందనంటే, చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం హాస్టల్స్ లో వేసి చదివిస్తున్న ఆనవాయితీ అనేది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలుగా వాళ్ళని మనం రాణించలేక వాళ్ళని హాస్టల్లో పెట్టి వాళ్ళ భవిష్యత్తు కోసం అనేసి వాళ్ళని మనం హాస్టల్లో పెట్టి చదివిస్తున్నప్పుడు పెద్దగయ్యాక వాళ్ళకి బంధాలు బంధుత్వాల మీద ఒక పట్టు అనేది ఎట్లా వస్తుంది? రాదు కదా. వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను కూడా హాస్టల్లో ఉంచినట్టుగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో ఉంచే ప్రయత్నం అనేది చేస్తున్నారు. పిల్లలకి బాల్యం అంతా కూడాను తల్లిదండ్రుల ఆలన పాలన పెరగాలనే కోరిక ఉంటుంది. బలవంతంగా వాళ్ళని తీసుకెళ్లేసి ఎడ్యుకేషన్ అనేసి వాళ్ళని హాస్టల్లో పెట్టించి చదివించేసి ఆ తర్వాత మనం వృద్ధులమయ్యాక వాళ్ళు మన దగ్గర ఉండట్లేరు అంటే వారి ఉద్యోగరీత్యా వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా మనం వెళ్ళిపోవాలా? ఏదేమైనా కూడాను అందరం కూడా సమిష్టిగా మన బంధాలని అనుబంధాలని కుటుంబ యొక్క బాధ్యతలను కూడా విస్మరించకుండా ఉన్నప్పుడు ఈ సమాజంలో ఇలాంటి మరి హాస్టల్స్ కానీ లేకపోతే వృద్ధాశ్రమాలు కానీ తగ్గిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందనేసి కోరుకుందాం. మరి మీకోసం ఒక మంచి పాట వినిపిస్తుంది ఆకాశవాణి, వినండి.
0: ధన్యవాదాలు సార్.

మీరింత వరకు శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి రికార్డు చేసిన కార్యక్రమం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట కార్యక్రమాన్ని విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, నిర్మాణ సహకారం శ్రీమతులు ఎం స్వప్న, ఎస్ స్వాతి, డి సౌజన్య, సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకరరావు. వచ్చేవారం మరికొంతమంది శ్రోతల ముచ్చట్లతో ఆకాశవాణి ప్రసారం చేసే పాటలతో మీ ముందు ఉంటుంది మీ పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట. అంతవరకు సెలవు, నమస్కారం.

ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రం నుంచి పాటలు వింటారు. ఈ చిత్రానికి పాటలను ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అజ్ఞాన్స్వామి, అనుష్క శ్వేత, ఉదిత్ నారాయణ్, కార్తీక్, గాయత్రి, హరిచరణ్, జెన్నీ, మాతంగి, భార్గవి. సాహిత్యం అందించినవారు చంద్రబోస్, సిరివెన్నెల, కందికొండ. సంగీతం సమకూర్చినవారు యువన్ శంకర్ రాజా. వినండి.

Let's go out, man. Your place or mine?

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన ఆడవారి మాటలకు అర్థాలే వేరులే చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి సాహిత్యం అందించారు చంద్రబోస్, సిరివెన్నెల, కందికొండ. సంగీతం సమర్పించినవారు యువన్ శంకర్ రాజా. ఈ పాటలను ఆలపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అద్నాన్ సమీ, అనుష్క శ్వేత, ఉదిత్ నారాయణ్, కార్తీక్, గాయత్రి, హరిచరణ్, జన్ని, మాతంగి, భార్గవి. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

వర్షం చిత్ర నుండి చిత్ర పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి తులసి చిత్ర నుండి వేణు సునీత పాడిన పాట.

కార్తిక్ ఎంఎం శ్రీలేఖ నోయల్ పాడిన పాటను వింటారు చందమామ చిత్రం నుండి.

భాస్కర్ భట్ల సాహిత్యానికి మణిశర్మ సంగీతం అందించగా కారుణ్య పాడిన పాటను వింటారు చిరుత చిత్రం నుండి.

0: మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

శ్రోతలు వింటున్నారు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు. ఇప్పుడు విందాం హాయ్ నానా చిత్రంలోని పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లరి అల్లుడు ఈ చిత్రం నుంచి ఈ పాటను.

ఇప్పుడు మీరు వింటున్న ఈ పాట కొదమసింహం చిత్రం కోసం. మనోజ్ చిత్ర పాడిన పాటకు వేటూరి సాహిత్యం అందించారు. సంగీతం రాజ్కోటి.

మీరు వింటున్న ఈ పాట జంబలగడి పంబ. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర పాడిన పాట. సాహిత్యం అందించారు భువనచంద్ర.

మీరు వింటున్న ఈ పాట అద్నాన్ సమే నిత్యామీనన్ పాడిన పాట. సంగీతం అందించారు అనుపమ్ రోహిన్. చిత్రం ఇష్క్.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. ఇప్పుడు విందాం జానపద గీతాలను.
1: అటు చూడరా,
2: ఏడు చూడమంటారా,
1: పిల్ల మారిపోతుంది రే
2: పిల్లరా.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలకు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలోనూ 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి భూసేకరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన సంస్థల నుండి అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సివిల్ ఏవియేషన్, మిలిటరీ టెర్మినల్స్తో పాటు కార్గో, మెయింటెనెన్స్, రిపేర్, హ్యాంగర్ సౌకర్యాలను కూడా చేర్చాలని అభ్యర్థించారు. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్టుకు వేగంగా ఆమోదం తెలపాలని కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్ధిని కాపాడే సైనికులుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సీఐఎస్ఎఫ్ ప్రాజెక్టు మన్ను ఆయన అభినందించారు. రాష్ట సచివాలయంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉన్నత నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అంతర్రాష్ట బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నెల 30వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని బహిరంగ సభలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి 6 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెబుతుందని మంత్రి తెలియజేశారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి, రవాణా మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బంది జూన్ నుంచి అక్టోబర్ వరకు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు అత్యవసర యంత్రాలను ముందే సిద్దం చేసుకోవాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, భారీ వర్షాల కోసం రెడ్ అలర్ట్ల స్థాయిల వరకు కలర్ కోడెడ్ రెయిన్ఫాల్ అలర్ట్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోప్వే, హోటల్ వసతుల నిర్మాణ పనులను సమీక్షించారు. అక్టోబర్ 2 నాటికి 56.81 కోట్ల రూపాయల విలువైన స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యాదాద్రి, భువనగిరి, కొలనుపాకలను హెరిటేజ్ టూరిజం సర్క్యూట్కు అనుసంధానం చేయడం ప్రభుత్వ యోచన అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కలిశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ఆయన చిరంజీవికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. వరంగల్లో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తీరును విమర్శించిన ఆయన ఇతర రాష్ట్రాలలో భారీగా ఓట్ల తొలగింపును ఉదాహరణగా

0: చెబుతూ ఈసీఐ బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జి చెన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల కోసం 570 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: మీరందరూ మనసులో ఒక దృఢ సంకల్పం తీసుకోవాలని, నేను కూడా ఎందుకు ఒలింపిక్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఆడొద్దు పార్టిసిపేట్ కావద్దు అనేటువంటి సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి ఒక ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆటపైనే కాన్సన్ట్రేట్ చేసి మనం అందులో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి.
0: సీజ్ చేసిన హార్వెస్టర్ ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శలను తోసిపుచ్చిన ప్రభాకర్, వెంకన్న కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ఉద్యోగమిచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రవాణా భద్రతా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హనుమకొండలో ఈ రోజు జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఏజెంట్లను కోరారు. ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపే ఓటర్లను, ముఖ్యంగా వెనకబడిన వర్గాల ఓట్లను గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రక్రియ అత్యంత పారదర్శకత్వంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులను కూడా జాబితా నుంచి తొలగిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
2: మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ 24 జూలై వరకు ప్రతి ఇంటికి వచ్చినాక బిఏలో ఎమిగ్రేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజిట్ లో నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా థర్డ్ విజిట్ లో వాళ్ళకి కూడా కవర్ చేస్తారు. జైబీ ఉన్న ఓటర్స్ కి మనం మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాము. ఏమైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి.
0: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర కోటాల ఆధారంగా పంట కొనుగోళ్లను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 29,350 కోట్ల రైతు భరోసా నిధులను రైతులకు అందజేయలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఫెన్సింగ్, అంతర్రాష్ట ప్రకటనల కోసం 100 కోట్ల నిధులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. मुख्य वार्ताः. पश्चिम बंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णं अर्थसंकल्पनापत्रं उपस्थापितं, यस्मिन् सामाजिक कल्याणं, आधारभूत संरचना विकासं, आजीविका सृजनं समेत्य अनेकाः महिला केन्द्रित योजनाः सन्ति घोषिताः. सुरक्षा समाह्वानानां विषये चर्चयितुं नवदिल्ल्यां अद्य ब्रिक्स राष्ट्रीय सुरक्षा परामर्शदातृणां सम्मेलनं समारब्धम्. आर्थिक संबंधान इतोपि सुदृढ़ीकर्तुं विदेश मंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्. भारतीय ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्. अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायां अर्जेंटीना दलं अद्य रात्रौ

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 9:30 మధురిమ ఆపాద మధుర గీతాలు ప్రసారమవుతాయి. 10:00 పౌరాణిక నాటకం, ఇందులో కృష్ణమాయ చిందు యక్షగానం ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ప్రసారంలో సాయంత్రం 5:00 భారత రాష్ట్రపతి గౌరవ శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కార ప్రధానోత్సవం 2లో పద్మ అవార్డులు 2026ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

రేపు ఉదయం 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి. 6:35 రైతు సమాచారంలో శ్రీ వరి సాగు పద్ధతులు వాటి వివరాల గురించి తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు. 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 7:00 జిల్లా సమగ్ర నివేదిక. అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 చెరపుగ్రా చెడేవు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం జీవన గమనంలో ఒంటరి పోరాటం శ్రీమతి ప్రసారమవుతుంది.

8 గంటలకు సమాచార్ ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం ప్రసారమవుతుంది. 8:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 08744295038. మరొక నెంబరు 29503. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్న ప్రసారంలో 12:10 పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది. శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో 12:40 చిత్రగీతాలు వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు. 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచారం. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్లహరి. 3:30 ఏకచిత్రగానం, 4:00 మధుమంజరి చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమం.

ఇందులో ప్రపంచ భూజల అధ్యయనం దినోత్సవం సందర్భంగా వ్యవసాయానికి ఆధారం భూజలం, నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమంలో ప్రస్తుత తరుణంలో ఈ జాబ్స్ ప్రాముఖ్యత గురించి రేపు యువవాణి కార్యక్రమంలో ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 7:45 హైదరాబాద్ కేంద్రం నుంచి వికసిత్ భారత్. 8:00 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి ప్రసారమవుతుంది. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు. 10:00 హరికథ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. మీరింతవరకు ఈ పూట మరియు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం కుండోజు శైలజ.

0: దారులో నేలేదు.
1: యోగం మీకే ఉంది, మీ చేతికి వచ్చింది.
0: పక్కనక్క తిన్నాడా పెక్క బలం హెచ్చు,
1: ముసలి తాత తిన్నాడా పడుతుతనం వచ్చు.
0: వస్తాదైపోవాలంటే
1: కుస్తీలో నెగ్గాలంటే,
0: వస్తాదైపోవాలంటే
1: కుస్తీలో నెగ్గాలంటే
2: దండ దండ ధైర్యం దాటి ధీమా ధీమా అందిస్తుంది లడ్డు. లడ్డు లడ్డు లడ్డు బందరు మిఠాయి లడ్డు, బూందీ లడ్డు కోవా లడ్డు రవ్వ లడ్డు, మిశ్రీ బాదం పిస్తా కిసిమిసి కలిసిన లడ్డు, నేతి మిఠాయి లడ్డు. ఓ ఆహా లడ్డు లడ్డు లడ్డు.

0: ముక్క కొరికితే చాలు స్వర్గాన్ని చూస్తారు.
1: రమ్మంటే రంభొస్తుంది.
0: మిమ్మల్ని ప్రేమిస్తుంది.
1: రమ్మంటే రంభొస్తుంది.
0: మిమ్మల్ని ప్రేమిస్తుంది.
1: లోకం
0: శోకం
1: బాధ
0: పొంది
1: చీదర
0: సాదర మరిపిస్తుంది లడ్డు.

ఇప్పుడు విన్న ఈ పాట అగ్గిపిడుగు. ఈ చిత్రం కోసం ఘంటసాల జానకి పాడిన పాటకు జేకే మూర్తి సాహిత్యం అందించగా రాజన్ నరేంద్ర సంగీతం అందించారు.

మీరు విన్న ఈ పాట రాముడు భీముడు చిత్రం కోసం. ఘంటసాల సుశీల పాడిన పాటకు కొసరాజు సంగీతం అందించారు. చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. ఇప్పుడు తెలుగు సామూహిక గీతం వింటారు.

0: കേന്ദ്രം. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697 6.
1: మరొక నెంబర్ 7989707158.

ఈ ప్రసారంలో 8 గంటలకు కిన్నెర లహరి శ్రోతలు కోరిన చిత్రగీతాలు ప్రసారమవుతాయి. తిరిగి రాత్రి 9:30 మధురిమ ఆపాత మధుర గీతాలు వింటారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో 6:50 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద పశువుల సాంకేతిక వనరుల కేంద్రం రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు కుందేళ్ల పెంపకం గురించి అవగాహన కోసం ఈ వివరాలు అందిస్తున్నారు. ఈ విధంగా కుందేళ్ల పెంపకాన్ని గేదెలు కోళ్ల పోషణ కంటే సులభంగా తక్కువ ఖర్చుతో నిర్వహించవచ్చు. కుందేలు పుట్టిన తర్వాత 5-6 మాసాల వయస్సుకే లైంగిక పరిపక్వత చెంది సాలీనా 5-6 సార్లు ఈని 30 నుండి

60 పిల్లలను ఇంతాయి. కుందేళ్లలో ప్రాణాంత వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాధులు సోకడం తక్కువ, మరణాల రేటు కూడా తక్కువ. టీకాలు వేయాల్సిన అవసరమూ లేదు. కోళ్ళు డైరీ ఫారాల కంటే మందుల ఖర్చు చాలా తక్కువ. ఒక కిలో దానా ఒక కుందేలు దాదాపు 10 రోజులకు సరిపోతుంది. రోజుకు 100 నుంచి 150 గ్రాముల దానా తింటుంది. క్యారెట్టు, క్యాబేజ్ ఆకులు, గరిక, గడ్డి, స్టైలోహెమటా, బర్సిమ్, లూసర్న్ లాంటి గ్రాసాలను కుందేలు ఇష్టంగా తింటాయి. ఈ ఆకులను, గ్రాసాలను వాడి దానా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. కుందేలు మాంసంలో మాంసకృతులు 21-22% ఉంటాయి. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. అందుచేత మధ్య వయసులోనున్న వారికి, ముసలి వారికి, చిన్న పిల్లలకు సులభంగా జీర్ణమవుతుంది. సన్న చిన్నకారు రైతులు 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి నిర్వహణ, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంపొందించడము మేలు. కుందేళ్లు వసతికి గాను షెడ్ల నిర్మాణము, కేజెస్ల తయారీ మొదలైన వాటిపైన ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చైనా అవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆ తర్వాత రోజువారీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఇక మాంసోత్పత్తికి అనువైన జాతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు. ప్రసిద్ధిగాంచిన ఫ్లెమిష్ జెయింట్, గ్రే జెయింట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియస్ వైట్ కుందేళ్ల జాతులను దిగుమతి చేసుకుని 1960 నుంచి మన దేశంలో పెంచుతున్నారు. బ్రీడర్ కుందేలు సుమారు 3 నుండి 6 కిలోల బరువు తూగుతాయి. వీటి జీవితకాలం 6-7 సంవత్సరాలు. సాలీన 5 సార్లు ఈనుతాయి. ప్రతి ఈతలో 5 నుండి 12 పిల్లల్ని కంటాయి. మరి ఈ కుందేళ్లకు వసతి సౌకర్యం ఏ విధంగా మనం నిర్మించుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేయాలన్న వివరాలు ఈ విధంగా మనకు వివరిస్తున్నారు ఈ నిపుణులు. కుందేళ్ల పద్ధతి. కుందేళ్ల నిర్వహణలో కేజీ పద్ధతి సులభం. ప్రతి ఆడ కుందేలకు 2.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు. మగ కుందేలకైతే 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు పరిమాణం గల కేజీలను తయారు చేసుకోవాలి. వాటిని ఉపయోగించాలి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి, వచ్చేటట్టు చూసుకోవాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ మించరాదు. ఎండాకాలంలో అయితే చూరుపైన వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు కట్టాలి. చలికాలంలో ఈదురుగాలులు రాకుండా గోనె పట్టాలు కట్టాలి. కుందేళ్ల ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లు నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేలు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం, అంటే ముఖ్యంగా మాంస వృద్ధి తగ్గుతుంది. ఇక చూడికాలము, గర్భధారణ, పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పశుపోషకులు, పశుపాలకులు అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. 5 నెలల నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలును మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలును మగ కుందేలు కేజీలో సుమారు 6-8 గంటలు ఉంచితే సంయోగక్రియ పూర్తవుతుంది. ఆడ కుందేలలో అన్నం విడుదల, మగ కుందేలలో సంపర్కమైన 4-6 గంటలలో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. ఇక చూడికాలం 28-30 రోజుల వరకు ఉంటుంది. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. అదే కుందేలు కేజీలో ఈనటానికి 2-4 రోజుల ముందే కట్టెతో చేసిన 80 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల పైభాగంలో పావు వంతు కప్పుగల నెస్ట్ బాక్సును అమర్చాలి. నెస్ట్ బాక్సులో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడ కుందేలు తన దేహం నుండి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడ కుందేలు రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున కానీ బోనులో దూరి 15-16 నిమిషాలలో 5-12 వరకు పిల్లలను ఈనుతుంది. పిల్లలు కేజీ నుండి వెలుపలికి రాకుండా నెస్ట్ బాక్స్లో ఉండేటట్లుగా జాగ్రత్త

0: భద్రత పడాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడా దానా నీరు అందించాలి. ఆడకుందేలు దినములో ఒకసారి బోనలో దూరి పాలిస్తుంది. ఆడకుందేలకు 8 చనులే ఉంటాయి. కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలు పాలు పట్టాలి. పుట్టిన పిల్లలు 30-50 గ్రాములు బరువుంటాయి. 10-15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5-6 రోజులు పడుతుంది. పుట్టినప్పటి నుంచి 20 రోజుల వరకు తల్లిపాలే ఆహారం కనుక ఆ తర్వాత గడ్డిదాన తింటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసి ఆడకుందేలను మళ్లీ మగదానితో జత కట్టించాలి. ఎలుకలు పంది కొక్కులు పిల్లుల బారి నుంచి చిన్న పిల్లలను కాపాడాలి. 4-5 నెలల్లో సగటున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవాలి. ఒక మగ కుందేలను 5-6 ఆడకుందేళ్లను దాటించడానికి మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క జాతి వృద్ధిని చేసుకోవచ్చు. ఇక కుందేలకు దానాను ఏ విధంగా అందించాలి, ఆ మిశ్రమాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు కూడా ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. లూసర్ను బర్సీ వంటి పచ్చి మేతలే కాకుండా కుందేళ్లకు దానా కూడా అవసరము. 1 క్వింటాలు దానా మిశ్రమాన్ని 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశనగ చెక్క, 25 కిలోల తవుడు మరియు 3 కిలోల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇక షెడ్డును ఏ విధంగా మనం శుభ్రంగా ఉంచుకోవాలన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు. షెడ్డులో మలమూత్రాలు రోజు కడిగి వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినైల్ చల్లాలి. కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను బూజును నెలకొకసారైనా బర్నర్తో కాల్చాలి. కేజీలో అమర్చిన దానా నీల కుండలను 6 నెలలకొకసారి శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేసి వాడాలి. నెక్స్ట్ బాక్సులో ఈనిన తర్వాత ప్రతిసారి డెటాల్తో గాని సోడియం హైడ్రాక్సైడ్తో గాని శుభ్రం చేసి ఎండబెట్టి వాడాలి. చెవుల లోపల పేరుకుపోయిన జిడ్డును స్పిరిట్తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సలిన్ పశు వైద్యుని సలహా మేరకు 0.1 నుంచి 0.2% వాడాలి. లేకపోతే అంపురోలియం 5-6 గ్రాములు 5 లీటర్ల నీటిలో కలిపి ఇవ్వాలి. ఇక చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అస్కాబియాల్ చర్మంపై రాయడం లేదా ఐవర్మెక్టిన్ 1 చుక్క చర్మ కింద సూదితో ఇవ్వాలి. గాయాలకు హైమాక్స్, లోరాక్జిన్ లాంటి క్రిములు రాయాలి. పెరిగిన గోళ్ళు దంతాలు కత్తిరించాలి. 1 సంవత్సరంలో బాగా బరువు కలిగిన ఒక మగ ఒక ఆడకుందేలు విత్తనానికి ఎంపిక చేసి మిగతావి అమ్మవచ్చు. మెడలు వంకర తిరగడం, పిల్లల్ని తినే కుందేళ్లు, పక్షవాతం, దొడ్డికాలున్న కుందేళ్లను ఏరివేయాలి. ప్రతి 2-3 సంవత్సరాలకు విత్తనపు మగ కుందేళ్లు ఆడకుందేళ్లు వేరే ఫారాల నుంచి తెచ్చుకోవడం మేలు. పిల్లల మరణాల శాతం తక్కువ, ఎదుగుదల బాగా ఉంటుంది కనుక ఫారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఎండాకాలంలో నీళ్ల తొట్టలో ఎల్లప్పుడూ నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆడకుందేళ్లు పిల్లల్ని తినేస్తాయి. అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వల్ల కుందేళ్లు భయాందోళనకు గురవుతాయి. ఈ విధంగా రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ జనుశాస్త్ర విభాగం వారు మరిన్ని వివరాలకు మీకు తగిన సూచనలు అందిస్తారు. మీరు వీలున్నప్పుడు పనివేళలలో సంప్రదించిన ఈ కుందేళ్ల పెంపకం గురించి సరి అయిన అవగాహన చర్యలు, అలాగే మీకు చక్కటి శిక్షణ తరగతులు కూడా మీకు అందజేస్తారు కనుక ఈ యొక్క కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి మాంస వృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందు ఉంది. అందరికీ మాంసం అందజేసిన వారు కావాలా. చక్కటి ఆరోగ్యానికి, మన యువత ఆరోగ్యానికి ఈ యొక్క కుందేళ్ల మాంసం కూడా ఎంతో అవసరము. రైతు సోదరులందరూ, ఆసక్తి ఉన్నటువంటి కుందేళ్ల పెంపకందారులు ఈ వివరాలను ఆకలింపు చేసుకుని చక్కగా వాటిని పెంచి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. పౌర్ణమి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

శ్రోతలకు ఒక ప్రకటన. ఈ ప్రసారంలో 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వర్షాకాలంలో కోళ్ల పెంపకం నిర్వహణ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. రాజేంద్రనగర్ కోళ్ల పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ హనుమంతరావు గారు శ్రోతల ప్రశ్నలకు సమాధానాలిస్తారు. ఆకాశవాణి సమయం 7:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతాధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపైన ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాల వల్ల ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపైన చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్లు సమాచారం, సమాచార మార్పిడి సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012, 2016, 2021 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత

ప్రస్తుతం 2026లో 4వ సారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. 2025 రియో సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారాల డిప్యూటీ సెక్రటరీ ఖాదిర్ నిజామి పూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లెమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది వారి కుటుంబాల మానసిక శ్రేయస్సు నిర్ధారించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన ఆధ్వర్యంలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను అన్ని వసతులతో అభివృద్ధి చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశమై గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టెర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టెర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురానియా ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థుల్లో ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని యానిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల్లో పర్యటన మధ్యలో రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులు ఆయన స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తన సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో యాప్ పై ఉన్న వారికి ఉన్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో

చేస్తుంది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నంబర్లను అప్డేట్ చేసుకోగా, సుమారు 850,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటివి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చినాయి. వారికి హర్షధ్వానాలు చప్పట్లతో వీడ్కోలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగ క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలను మార్చాలనే లక్ష్యంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్టార్మర్ చెప్పారు. అయితే లండన్లో గత 10 ఏళ్లలో ప్రధానమంత్రులు రాజీనామా చేయడం ఇది 6వ సారి కావడం విశేషం. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ హాకీ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు రేపు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. 2024లో చైనాలోని హులన్బోయర్లో జరిగిన ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సమరం తర్వాత భారత పాకిస్తాన్ హాకీ జట్లు ముఖాముఖి తలపడడం ఇదే మొదటిసారి. ఆనాటి మ్యాచ్లో భారత్ 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. గత 10 ఏళ్లలో భారత పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న హాకీ రికార్డును పరిశీలిస్తే భారత్కే భారీ ఆధిక్యం ఉంది. గత 17 మ్యాచ్ల్లో 15 విజయాలు 2 డ్రాలతో భారత్ ఓటమి లేకుండా అజేయంగా కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ రోటర్డామ్ లెగ్ చివరి మ్యాచ్లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్పై 3-2తో విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ను ఎదుర్కోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్ధిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం.
1: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో పంట మార్పిడి విత్తన శుద్ధి గురించి తెలుసుకుంటారు.
2: ఈ రసాయనిక మందుల్ని పిచికారీ చేసేటువంటి పద్ధతి కంటే ముందుగా విత్తన శుద్ధి చేసుకోండి. విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ముందు రైతు సోదరులు విత్తన శుద్ధి మీద మరి సరైనటువంటి అవగాహన కలిగి విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా మనకు ఎన్నో లాభాలున్నాయి. సో అసలు విత్తన శుద్ధి అంటే ఏంటి? విత్తనం కానివ్వండి, నేల కానివ్వండి, వీటి ద్వారా సంక్రమించేటువంటి చీడపీడల నుంచి మన పంటని కాపాడడానికి పురుగు మందు కానివ్వండి లేదా తెగులు మందును కానివ్వండి విత్తనానికి పట్టించే విధానాన్ని విత్తన శుద్ధి అంటాం. సో ఈ విత్తన శుద్ధి ద్వారా ఎన్నో ప్రయోజనాలు నేను చెప్తున్నాం. మొదటిగా మనం చూస్తున్నట్లయితే మొలకెత్తే విత్తనాలని విత్తనం ద్వారా లేదా వేళ్ల ద్వారా సంక్రమించేటువంటి శిలీంధ్రాలు ఎక్కడైతే మనకి నేలలో ఉండేటువంటి శిలీంధ్రాల నుంచి మనం ఈ మొలకెత్తేటువంటి విత్తనాలను కాపాడుకోవచ్చు. అట్లానే ఈ ద్విధారక ఫల మొక్కల వేర్లపై బొడిపల సంఖ్య కూడాను పెరుగుతూ ఉంటుంది. తర్వాత తక్కువ వ్యయంతో తెగుళ్లను పురుగుల్ని అదుపులో ఉంచవచ్చు. తర్వాత విత్తన శుద్ధి చేసిన తర్వాత ధాన్యాగారాలలో నిర్వహించిన పురుగులు ఆశించు. నేల నుండి సంక్రమించేటువంటి తెగుల్ని మరి పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే విత్తన శుద్ధి చేయటం ద్వారా ఇంతకుముందే విత్తనం లోపల ఆశించి ఉన్నటువంటి శిలీంధ్రాలని మనం సమూలంగా తొలగించవచ్చు. కాబట్టి మరి ఇంత మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులు విత్తన శుద్ధి మీద అవగాహన

ఉంచుకొని విత్తన శుద్ధిని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి విత్తన శుద్ధిని ఎలా చేయాలి? మన విత్తన శుద్ధిని రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి విత్తన సంరక్షణ, రెండు విత్తనాలకు పూత వేసేటువంటి పద్ధతి. ఈ విత్తన సంరక్షణ అనేటువంటిది ఇది చాలా విరివిగా వాడేటువంటి విత్తన శుద్ధి పద్ధతి. ఈ పద్ధతిలో విత్తనానికి మనం పొడి మందు కానివ్వండి లేదా ద్రావక మందులను కానివ్వండి ఈ విత్తనాన్ని సంరక్షించడానికి వాడతాం. దీన్ని రైతులు మరియు పరిశ్రమల్లో కూడాను ఈ రైతు సోదరులు కానివ్వండి పరిశ్రమల్లో కానివ్వండి ఎక్కువ మంది విరిగా వాడుతున్నటువంటి పద్ధతి. దీంట్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ పద్ధతిలో మందు కలపడానికి తక్కువ ఖర్చు గల మట్టి పాత్రలను ఉపయోగిస్తాం కాబట్టి మనకి తక్కువ ఖర్చు అవుతుంది. లేదా కొన్నిసార్లు దీన్ని పాలిథీన్ కవర్లు నేల మీద పరిచి దాని మీద విత్తనాలు పోసి కావలసినటువంటి మందుని విత్తనాలపై చల్లి మరి చేతులకి ప్లాస్టిక్ కవర్లు వేసుకొని ఆ విధంగా కూడా మనం ఈ విత్తనాలని మందుతోటి కలపవచ్చు. ఇది కూడా మనకి సింపుల్గా అయ్యేటువంటి పద్ధతే. సో ఈ విధంగా మనం విత్తన సంరక్షణ పొడి మందు వాడి ద్రావక మందులను వాడి చేసుకోవచ్చు. ఇక విత్తనాలకు పూసే పద్ధతిని మనం చూసినట్లయితే ఈ పద్ధతిలో మందును విత్తనాలకు పూయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి జిగురు పదార్థాన్ని వాడతాం. ఈ పద్ధతికి సాంకేతిక పరిజ్ఞానం అవసరం. అందువల్ల దీన్ని సాధారణంగా పరిశ్రమల్లోనే వాడతాం. అంటే రైతుకి ఇంటి దగ్గర చేయడానికి ఇది వీలు కాదు. సో విత్తన శుద్ధి చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది చూసినట్లయితే ఈ విత్తన శుద్ధికి వాడేటువంటి మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఎక్కువ మోతాదు వాడినందువల్ల విత్తనం మొలక శాతం దెబ్బతింటుంది. లేదు మరీ తక్కువ వాడినప్పుడు మందు అసలు పనిచేయదు. కాబట్టి రైతు సోదరులు మందును తగు మోతాదులో మాత్రమే వాడాలి. ఇంకొకటి ఏంటంటే విత్తనాన్ని ఆరబెట్టుకోవాలి. అంటే 8-10 తేమ శాతం విత్తనంలో ఉండేటట్టుగా మనం జాగ్రత్త తీసుకొని అంటే అంతవరకు ఆరనిచ్చి తరువాత మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే విత్తనంలో కనుక ఎక్కువ తేమ శాతం ఉన్నట్లయితే మనం కలిపినటువంటి ఈ ద్రావణం కానివ్వండి ఏదైనా ఈ మందులు విత్తనాన్ని విత్తనం యొక్క ఈ మొలక శాతాన్ని తగ్గిస్తాయి. ఇంకొకటి ఏంటంటే విత్తన శుద్ధి చేసేటప్పుడు విత్తనం మీద ఉండేటువంటి పొర దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి. ఇంకొకటి ఒకవేళ మనం విత్తనానికి ఒకేసారి రెండు మందులు తోటి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే ఉదాహరణకి నా దగ్గర శిలీంద్ర నాశిని ఉన్నది, తర్వాత బ్యాక్టీరియా కూడాను ఉన్నది, ఈ రెండింటిని నేను విత్తన శుద్ధి చేయాలి అనుకున్నప్పుడు ముందుగా మనం శిలీంద్ర నాశనంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత మాత్రమే బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి మందుతోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇంకొకటి ఈ విత్తన శుద్ధి వాడేటువంటి ఈ రసాయనాలు ఏదైతే మనం వాడుతున్నామో ఇవి పశువులకు తర్వాత మనుషులకు కూడాను చాలా హానికరమైనవి. కాబట్టి ఈ విత్తనాన్ని మరి ఎవరు తినకుండా మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నది. కొన్నిసార్లు ఈ విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనము ఆరుబయట ఆరబోసి అవి మేకలో లేకపోతే గొర్రెలో తినేసి చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తమ జాగ్రత్త తీసుకోవాలి. ఇప్పుడు ఇంకొక కాంబినేషన్, విత్తన శుద్ధి చేసేటప్పుడు నా దగ్గర శిలీంద్ర నాశిని ఉంది, తర్వాత క్రిమి సంహారక మందు ఉంది, ఆ తర్వాత రైజోబియం ఉంది, ఈ మూడు నా దగ్గర ఉన్నప్పుడు నేను దేన్ని ముందు కలుపుకోవాలి అనేటువంటి ప్రశ్నని రైతులు వేసినప్పుడు ముందుగా శిలీంద్ర నాశిని తోటి విత్తన శుద్ధి చేయాలి, తర్వాత క్రిమి సంహార మందుతోటి విత్తన శుద్ధి చేసి చివరిగా రైజోబియం అంటే మనం జీవకు సంబంధించినటువంటి కల్చర్ని మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా మనం విత్తన శుద్ధిని చేసుకున్నట్లయితే మరి మనకి విత్తనం ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్లు కానివ్వండి, విత్తనం లోపల ఉండేటువంటి శిలీంద్రాలు కానివ్వండి మనం పూర్తిగా తీసేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఒకసారి వివిధ పంటల్లో మనం విత్తన శుద్ధి ఎలా చేయాలో చూద్దాం. ఒకసారి మనం వరిలో అయితే 1 కిలో వరి విత్తనానికి 3 గ్రాముల కార్బండిజం మందును కలిపి 24 గంటలు ఉన్న తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. లేదు మనకి విత్తనానికి కుదరలేదు, సమయం సరిపోలేదు అనుకున్నప్పుడు మనం నారును 1 మడికి అయితే లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం కలిపి 24 గంటలు నానబెట్టి మండెగట్టి మొలకొచ్చిన తర్వాత నారుమడిలో చల్లుకోవాలి. 1 కిలో విత్తనం నానబెట్టడానికి లీటర్ నీరు సరిపోతుంది. మనకి కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వరిలో ఈ పాము పొడ అనేటువంటి తెగులు బాగా ఉధృతంగా వస్తుంది కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మనకి సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్తో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇది 1 కిలో విత్తనానికి 8 గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరెసెన్స్ని పట్టించి

0: నీళ్లు ఆరబెట్టి విత్తుకోవాలి. ఈ సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ మొక్కల వేర్లపై ఒక కవచంలో ఏర్పడి పైరును ఆశించేటువంటి బ్యాక్టీరియాకు సంబంధించినటువంటి తెగుళ్లను సమర్థవంతంగా అరికొడుతుంది. ఇక ఈ విత్తన శుద్ధి కందిలో ఎలా చేస్తారో చూద్దాం. ఈ కందిలోకి వచ్చినప్పుడు 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజంతో శుద్ధి చేసుకుని 24 గంటల తర్వాత 8 నుంచి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడితో శుద్ధి చేసి దాని తర్వాత రైజోబియంతో శుద్ధి చేయాలి. ఇక పెసర, మినుము వీటిల్లో విత్తనానికి ముందు కిలో విత్తనానికి 2 నుంచి 5 గ్రాముల థైరామ్ లేదా క్యాప్టాన్ అనేటువంటి మందులతో విత్తనాన్ని మనం శుద్ధి చేసుకోవచ్చు. తర్వాత కిలో విత్తనానికి 5 గ్రాముల థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 30 గ్రాముల కార్బోసల్ఫాన్ మందును పట్టించి కూడాను మనం విత్తన శుద్ధి చేసుకోవచ్చు. ఒకవేళ పెసర కానివ్వండి, మినుము కొత్తగా పండిస్తున్నప్పుడు మనం 200 గ్రాముల రైజోబియం కల్చర్ని ఎకరాకు సరిపడేటువంటి విత్తనంతో కలిపి విత్తే అనుకోండి, మనకి అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంది. ఇక వేరుశెనక్కిని మనం విత్తుకుంటున్నప్పుడు వేరుశెనక్కి ఎట్లా మనం విత్తన శుద్ధి చేయాలంటే, విత్తడానికి ముందుగా బావిస్టన్ మందుని 2 నుంచి 3 గ్రాముల బావిస్టన్ని 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. మనకి వేరు పురుగు ఉధృతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 1 కిలో విత్తనానికి 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ లేదా రసం పీల్చే పురుగులకు ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల చొప్పున కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అంటే వేరు పురుగుకి అయితేనేమో 6.5 మిల్లీలీటర్ల క్లోరిపైరిఫాస్ మందు, లేదా రసం పీల్చేటువంటి పురుగులకి అయితే ఇమిడాక్లోప్రిడ్ 2 మిల్లీలీటర్ల మందును కలిపి మనం విత్తన శుద్ధి చేసుకోవాలి. వరి మాగాణంలో లేక కొత్తగా వేరుశెనగ సాగు చేసేటప్పుడు 200 గ్రాముల రైజోబియం కల్చర్ని ఎకరాకు సరిపడా విత్తనానికి జిగురు సహాయంతో పట్టించాలి. ఇక పొద్దుతిరుగుడు విత్తనాలని మనం విత్తే ముందు 24 గంటలు నానబెట్టి తర్వాత నీళ్ళలో ఆరబెట్టి విత్తే ముందుగా కిలో విత్తనానికి 2 నుంచి 3 గ్రాముల కార్బనిజం అనేటువంటి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మనకి నెక్రోసిస్ అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ అనేటువంటి మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. మరి ఇదే విత్తన శుద్ధిని నువ్వులు వేసేటువంటి ప్రాంతాల్లో, ఎక్కడైతే వేరుకుళ్ళు ఆకుమచ్చ తెగుళ్ళు అధికంగా ఉంటాయో ఆ ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరామ్ లేదా మ్యాంకోజెబ్లతో విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక పసుపు మొదటిసారిగా విత్తేటువంటి ఏరియాల్లో విత్తన శుద్ధి చేసుకొని నీళ్ళలో ఆరబెట్టి తర్వాత కుప్పలుగా పోసి నిల్వ చేసుకోవాలి. రెండవసారి విత్తన శుద్ధి నాటే ముందుగా చేసుకోవాలి. దీనికోసం లీటర్ నీటికి 3 గ్రాముల రెడోమిల్ ఎంజెట్ లేదా 3 గ్రాముల మ్యాంకోజిబ్ కలిపినటువంటి ద్రావణంలో 40 నిమిషాలు ఉంచి నీడలో ఆరబెట్టి నాటుకోవాలి. ఒకవేళ పసుపుకు పొలుసు పురుగు ఆశించి ఉంటే శిలీంద్ర నాశినితో శుద్ధి చేసిన తరువాత 3.5 మిల్లీలీటర్ల మలాథియాన్ లేక 2 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ లీటర్ నీటికి కలిపి విత్తన శుద్ధి చేయాలి. ఈ విధంగా మనం విత్తన శుద్ధి గనక చేసుకున్నట్లయితే మరి మన పంట దిగుబడి పెరగటమే కాకుండా పంటకు పెట్టేటువంటి పెట్టుబడి తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రైతు సోదరులు తప్పనిసరిగా విత్తన శుద్ధిని పాటించి అధిక దిగుబడులు పొందాల్సిందిగా కోరుతున్నాం. అలానే విత్తన శుద్ధి చేసేటప్పుడు మొలక విరగకుండా జాగ్రత్త పడాలి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం జాగ్రత్తగా పడినట్లయితే మనకి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లానే విత్తనం నుంచి మొక్కలకు సంక్రమించేటువంటి తెగుళ్లను మనం సమూలంగా నిర్మూలించవచ్చు. కాబట్టి విత్తన శుద్ధి చేసి అధిక దిగుబడిని పొందుతారని రైతు సోదరులని ఆశిస్తున్నాం.
1: మీరు ఇంతవరకు పంట మార్పిడి, విత్తన శుద్ధి గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు జానపద గేయం వినండి.

0: జానపద గేయం విన్నారు. కార్యక్రమంలో తర్వాత జీవాలలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకుంటారు.
1: మనకు ముఖ్యంగా జీవాలలో నాలుగు రకాల కారణాల వల్ల వ్యాధులు సంభవిస్తాయండి. అవి ముఖ్యంగా మొదటిది, అందులో ముఖ్యమైనది వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు, బ్యాక్టీరియా వల్ల సోకే వ్యాధులు, పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు మరియు ఇతర కారణాల వల్ల సోకే వ్యాధులు. ముఖ్యంగా వైరస్ క్రిముల ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి, నీలినాలుక వ్యాధి, పీపీఆర్ వ్యాధి, మూత్రపుండ్ల వ్యాధి, సిసిపిపి, ఇవి ముఖ్యంగా మనకు జీవాలలో వైరస్ క్రిముల వల్ల సోకే వ్యాధులు. అలాగే బ్యాక్టీరియా వల్ల వచ్చే రోగాలు ఏంటంటే చిటుకు రోగం, గొంతు వాపు వ్యాధి, దొమ్మ, కాలిపుండ్ల వ్యాధి, ఈసుకొని పోవడం. అలాగే పరాన్నజీవుల వల్ల సోకే వ్యాధులు అండి, సర్ర, ఎలుకపాములు, బద్దె పురుగులు, చెలకలు. అలాగే ఇతర వ్యాధుల వల్ల జరిగే సమస్యలు ఏంటంటే అండి,

విష పదార్థాలు, వాటి ప్రభావం, గజ్జి, దగ్గు, పాముకాటు, కుక్కకాటు, కడుపు ఉబ్బరం, మేతమేయకపోవడం, విరేచనాలు, పుండ్లు, కంటిపూత, వెనక కాళ్ళు పడిపోవడం. అందులో బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధుల్లో ముఖ్యంగా చిటుకు రోగం అండి. దీన్ని మామూలుగా మనము వాడుక భాషలో గడ్డి రోగం, మచ్చు వ్యాధి, పాటు రోగం, మెడసరం, నెత్తిపిడి కూడా అంటుంటారండి. ఈ వ్యాధి ముఖ్యంగా తొలకరిలో ఉదయం మధ్యాహ్నం వేళల్లో ఎక్కువగా వస్తుందండి. ఇది ఎక్కువగా సంవత్సరం వయసున్న కొదమల్లో, దృఢంగా ఆరోగ్యంగా ఉన్న జీవాల్లో, వలస గొర్రెలలో, మేకల్లో మాత్రం అరుదుగా సోకుతుందండి. ఈ వ్యాధి బ్యాక్టీరియా ద్వారా సోకుతుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే, తొలకరలో పెరిగిన పచ్చిక మేతను అతిగా మేయటం వల్ల శరీరంలో ఎప్సిలాన్ అనే విష పదార్థం విడుదలవటం వలన ఈ రోగం వస్తుందండి. దీన్ని ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే, మేతని ఒకేసారి అకస్మాత్తుగా మేతని కానీ దానా కానీ మార్చడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. ఒకేసారి ఎక్కువ పాలు లేదా మేతని పిల్లలకు అందించడం వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందండి. శరీరంలో అంతరపరాన్న జీవులు ఎక్కువగా ఉండటం వల్ల కూడా ఈ చిటుకు రోగం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ చిటుకు రోగంలోని లక్షణాలు ఏంటంటే, రాత్రి జీవం బాగానే ఉండి తెల్లారేసరికల్లా ఎక్కువ సంఖ్యలో జీవాలు మరణించడం కనబడుతుంది. జీవాలు కళ్ళ ముందే ఎలాంటి లక్షణాలు లేకుండా హఠాత్తుగా గాలిలో ఎగిరిపడి అకస్మాత్తుగా మరణిస్తాయి. జ్వరం, పళ్ళు కొరకడం, వనకటం, బిగుసుకొని పోవడం, కాళ్ళను పొట్టతో తన్నుకోవటం, చెట్లకు గట్టిగా తల ఆనించి ఉండటం, కాళ్ళు బిగిసి నడవటం, శ్వాస కష్టం అవటం వంటి లక్షణాలు కనబడతాయి. వ్యాధి తీవ్రత ఉన్న దశలో అధికంగా విరోచనాలు, కడుపు నొప్పి, మందకోడిగా ఉండటం, మేత సరిగ్గా తినకపోవటం జరుగుతుంది. ఈ రోగాన్ని మనం నివారించుకోవాలంటే తొలకరికి ముందు చిటుకు రోగం టీకా, ఇంగ్లీష్లో ఈటీ అంటారండి, ఈ రోగం టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకు జీవాలలో మశూచి వ్యాధి ఉంటుందండి, దీన్ని షీప్ పాక్స్ అంటామండి. మామూలుగా మనము వాడుక భాషలో బొబ్బ, తెల్లెవ్వ, అమ్మతల్లి, బొబ్బల జాజ్యం, అమ్మోరు అంటుంటామండి. ఇది సంవత్సరంలో ఎప్పుడైనా ఈ వ్యాధి బారిన జీవాలు పడే అవకాశం ఉందండి. ఎక్కువగా మాత్రం వేసవి లేదా చలికాలంలో ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా గొర్రెలలో ఈ షీప్ పాక్స్ అనే వ్యాధి సోకుతుంది. మేకలలోకి వచ్చేసరికి గోట్ పాక్స్ వస్తుందండి. ఇది వైరస్ వల్ల వచ్చే రోగం. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే, అనారోగ్యకరమైన జీవాలు ఆరోగ్యకరమైన జీవాలతో కలిసినప్పుడు ఈ వ్యాధి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. అలాగే వైరస్చే కలుషితమైన గాలి, మేత, నీరు స్పర్శ, శ్వాస, పనిముట్లు ఇటువంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, వ్యాధి మందలోనికి ప్రవేశించిన తర్వాత 2 నుంచి 3 వారాల్లో మందలో 80% వరకు విస్తరించి ఎక్కువ శాతంలో గొర్రెలు మరణించే అవకాశం ఉంటుంది. గొర్రె పిల్లలు ఎలాంటి లక్షణాలు లేకుండా 50% వరకు మరణిస్తాయి. పెద్ద గొర్రెల్లో మరణాలు కొంచెం తక్కువ శాతం ఉంటుంది. వైరస్ ప్రవేశించిన వారం తర్వాత లక్షణాలు కనబడతాయండి. జ్వరం మాత్రం 100 డిగ్రీల నుంచి 100 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందండి. వెంట్రుకలు లేని ప్రాంతాల్లో అంటే తొల కింది భాగాల్లో, తోక కింద, పెదవులు, ముక్కు రంధ్రాలు, జననేంద్రియాలు, పొదుగుపై ఎర్రని దద్దులు, పొక్కులు ఏర్పడతాయి. అవి చిమ్ము కట్టుపోతాయి లేకపోతే నల్లబడిపోతాయి. దురద వల్ల గోడలకు శరీరాన్ని రుద్దుకుంటాయి. కళ్ళ నుండి నీరు, నోటి నుంచి చొంగ, ముక్కు నుంచి చిక్కటి చీమిడి కారుతుందండి. ఈ బొబ్బను నివారించాలంటే పశువునికి తప్పనిసరిగా టీకా వేయించుకోవాలి. షీప్ పాక్స్ టీకా వేయించుకుంటే నివారించగలుగుతాం. అలాగే జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి పీపీఆర్ అనగా పెటిట్స్ రూమినెంట్స్ అనే వ్యాధి. వాడుకలో భాషలో చీడపారుడు రోగం అంటామండి. అలాగనే పురు రోగం, సూడో ఆర్పి, గోట్ ప్లేగ్ అంటారండి. ఈ వ్యాధి ఎక్కువగా జనవరి నుంచి ఆగస్టు కాలంలో అనగా వేసవి కాలంలో పీపీఆర్ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి. ఎక్కువగా ఇది మేకల కంటే కూడా గొర్రెలకు ఎక్కువగా వస్తుందండి. పెద్ద గొర్రెల కంటే కూడా చిన్న వాటిలో ఎక్కువగా ఈ వ్యాధి తీవ్రత సోకి మరణాలు కూడా ఎక్కువ ఉంటాయండి. ఇది వైరస్ వల్ల వచ్చే జీవాలకు వచ్చే రోగం అండి. ముఖ్యంగా ఇది కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలు, మేకలని మనము మన ఇంట్లో ఆల్రెడీ ఉన్న మందలో కలపటం వల్ల ఈ వ్యాధి బాగా ప్రబలుతుందండి. ఈ వ్యాధి వచ్చిన జీవ

వాళ్లకు జ్వరం 106 నుంచి 108 ఉంటుందండి. జ్వరం ప్రారంభమైన 2 నుంచి 3 రోజుల తర్వాత పలుచటి నలుపు రంగు విరేచనాలతో పేడ ఉంటుందండి. అలాగే చూడుగర్రలు ఈసుకొని పోతాయి. వ్యాధి సోకిన మందల్లో 50 నుంచి 70% జీవాలు మరణించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వీటికి ముఖ్యంగా ఈ రోగం రాకుండా ఉండాలంటే పీపీఆర్ టీకాలు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో తప్పకుండా వేయించుకోవాలండి. అలాగే పాకల్ని 5% ఫార్మలిన్ లేదా ఫినాయిల్ ద్రావణంతో శుభ్రం చేస్తే వైరస్ నశిస్తుంది. అలాగే మనకు జీవాల్లో ముఖ్యమైన రోగం గాలికుంటు వ్యాధి అండి. దీన్ని ఫుట్ అండ్ మౌత్ అంటారు, పోచమ్మ రోగం అంటారు, గాలి పోచమ్మ అంటారు, నోటిగాళ్ళు అంటారు, కాళ్ళగాళ్ళు అంటారండి. సంవత్సరంలో ఎప్పుడైనా ఎక్కువ శాతం మాత్రం నవంబర్ మరియు డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా సోకుతుంది. ఇది ఎక్కువగా గొర్రెల్లో వస్తుందండి, మేకలలో అరుదుగా వస్తుంది. ఈ వ్యాధి కూడా వైరస్ క్రిమి వల్ల వస్తుందండి. ఈ వ్యాధి ఎలా సోకుతుందంటే అనారోగ్యకరమైన జీవాల గాలి, శ్వాస, ఆరోగ్యకరమైన జీవాలు పీల్చినప్పుడు ఈ వ్యాధి వస్తుందండి. వ్యాధి సోకిన తల్లిపాలు తాగడం వల్ల చిన్నపిల్లలకు కూడా ఈ వ్యాధి సోకుతుందండి. ఈ వ్యాధిలోని లక్షణాలు ఏంటంటే జ్వరం ఉండటం, జ్వరం 104 నుంచి 106 డిగ్రీల ఫారెన్హీట్ మరియు నాలుక మీద కాలిగిట్టల మధ్య ఎర్రబడి పుండ్లు ఏర్పడి మేతమేయక జీవాలు కుంటుతుంటాయి, నోటి నుండి చొంగకారుతుంది, దగ్గుతుంటాయి, చూడు గొర్రెలు ఈసుకొని పోతాయి. అలాగే గొర్రె పిల్లల్లో 95% మరణాలుంటాయండి. ఈ వ్యాధి నుండి కోలుకున్నప్పటికీ గర్భస్రావాలు, మందత్వం, న్యూమోనియా, పొదుగువాపు, రక్తహీనత, గిట్టల సమస్యలు, ప్యాంటింగ్, వెంట్రుకలు అధికంగా పెరగటం మొదలైన పరిణామాలు జీవాల్లో కనిపిస్తాయండి. ఈ వ్యాధిని నివారించాలంటే ముఖ్యంగా వ్యాధి రాక మునిపే మనము FMD టీకా అంటే గాలికుంటు టీకా జీవాలకు వేయించుకోవాలండి. అలాగే మనకి జీవాలలో మరో ముఖ్యమైన వ్యాధి బ్లూ టంగ్, నీలి నాలుక వ్యాధి అంటారండి. దీనినే మన వాడుక భాషలో మూతివాపు వ్యాధి, పూత రోగం, మూతిపుండ్లు అంటుంటామండి. ఈ వ్యాధి ఎక్కువగా దోమలు ఎక్కువ ఉధృతంగా ఉండే ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసాల్లో బాగా ఉధృతంగా వస్తుందండి. ఇది ముఖ్యంగా కూడా గొర్రెల్లోనే ఎక్కువగా ఉంటుందండి, మేకల్లో చాలా అరుదుగా ఉంటుంది. ఈ వ్యాధి మందలోని సగం జీవాలకు సోకి 10% గొర్రెలు మరణిస్తాయండి. ఈ వ్యాధి సోకిన జీవాలకు జ్వరం 105 నుంచి 107 డిగ్రీల ఫారెన్హీట్ దాకా ఉంటుందండి. ఈ వ్యాధి లక్షణాలు ఏమిటంటేనండి, మూతి, పెదవులు, చిగుళ్ళు, నాలుక, ముఖం వాచి ఎర్రబడుతుంది, పుండ్లు ఏర్పడతాయి, నోటి నుండి నొరకతో కూడిన చొంగ, కళ్ళు, ముక్కు వాచి స్రావాలు కారుతాయి. వ్యాధి చివరి దశలో నాలుక నీలిరంగుగా మారుతుంది, నోటి నుండి దుర్వాసన వస్తుంది. అందుకే ఈ రోగాన్ని నీలి నాలుక వ్యాధి అంటామండి. ఈ రోగాన్ని నివారించాలంటే ఇది ఎక్కువగా వ్యాధి తీవ్రత సూర్యరశ్మి ప్రభావం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలను నీడలో ఉంచి చికిత్స చేయించాల, మందలో పంపించకూడదు. మంద నుంచి ఎఫెక్ట్ అయిన జీవాలను సెపరేట్గా ఉంచుకోవాలి. ఈ వ్యాధి దోమకాటు ద్వారా ప్రధానంగా వ్యాపిస్తున్నందున దోమల నివారణకు వేపాకు లేక జామాయలాకు లేక కలబందాకు లేక పిడకల్ని కాల్చి దోమలను నివారించాలి. అలాగే రాత్రి వేళల్లో ఎలక్ట్రికల్ బల్బులు పెడితే వెలుతురుకు దోమల ఉద్దీప్తి తగ్గుతుంది. అలాగే దోమ తెరలు వాడుకుంటే దోమలు రాకుండా జీవాలను నీలి నాలుక వ్యాధి నుంచి మనము కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి మాంసం మరియు పాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధిగ్రస్త జీవాలని మాంసానికి కోయకూడదు, పాలను గొర్రె పిల్లలకు తాగించకుండా చూడాలి. ఈ మొన్నటిదాకా ఈ నీలి నాలుక వ్యాధికి టీకా లేదండి. ఈ సంవత్సరమే ఈ నీలి నాలుక వ్యాధికి టీకా కనిపెట్టడం జరిగింది. కావున గొర్రెలు మరియు మేకల పెంపకందారులు ఈ నీలి నాలుక వ్యాధి టీకాను తప్పనిసరిగా మే ఆఖరులో వేసుకుంటే మనము ఈ జీవాలని నీలి నాలుక వ్యాధి నుంచి కాపాడిన వాళ్ళం అవుతాం. అలాగే మనకు జీవాలలో మరో ముఖ్యమైన రోగం ఏంటంటే మూతిపుండ్ల వ్యాధి, ఇంగ్లీష్లో దీన్ని కంటేజియస్ ఎక్తిమా అంటారండి. ఈ వ్యాధి ఎక్కువగా చలికాలంలో సోకుతుందండి. ఎక్కువగా ఇది 4 నుంచి 5 మాసాల వయసున్న గొర్రెలు మరియు మేకలలో వస్తుందండి. ఇది గొర్రెల్లో కన్నా మేకల్లో ఎక్కువగా వస్తుందండి. ఈ వ్యాధి వైరస్ వల్ల వస్తుందండి మరియు చర్మంపై గాయాల ద్వారా ఈ వ్యాధి మూతిపుండ్ల వ్యాధిలోని లక్షణాలు ఏంటంటే ముక్కు రంధ్రాల చుట్టూ మూతి చుట్టూ ఎర్రగా పొక్కులు పడి అవి ఎర్రగా కనబడతాయి. పొక్కుల రాపిడికి రక్తం కారి పుండు ఏర్పడి పురుగులు కూడా

0: ఏర్పడతాయి. పెదవులు కలిసే చోట ఎర్రగా మారి నల్లటి పొక్కులు ఏర్పడతాయి. నాలుక వాచిపోతుంది. ఒకవేళ ఈ వైరస్ ఊపిరితిత్తులకు సోకినచో దగ్గుతో జీవాలు బాధపడతాయి. పిల్లలు వచ్చేసండి పాలు తాగవు. పాలు తాగే పిల్లల ద్వారా పెద్ద గొర్రెలు మేకలకు పొదుగు వాపు వ్యాధి సోకుతుంది. అలాగే మనకి ఇంకొక రకమైన జీవాలకు వచ్చే రోగం కాలిపుండ్ల వ్యాధి అండి. దీన్ని ఇంగ్లీష్లో ఫుట్ రాట్ అంటారండి. అలాగే మామూలుగా మన వాడుక భాషలో కాళ్ళగాళ్ళు, గిట్టల పుండ్లు, బురద పుండ్లు, మితువ కాళ్ళు, పొగాళ్ళు అంటారండి. ఈ వ్యాధి ఎక్కువగా జీవాలకు వర్షాకాలంలో వస్తుందండి. ఇది ఎక్కువగా గొర్రెలకు మరియు మేకలకు వస్తుందండి. ఇది బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. ఈ వ్యాధి ఎక్కువగా జీవాలు బురద నీళ్ళలో తిరిగినప్పుడు వస్తుందండి. అలాగే వరి కోతల తర్వాత పంట పొలాల్లో తిరిగినప్పుడు కూడా ఈ వ్యాధి వస్తుంది.
1: మీరింతవరకు జీవాలలో వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ గురించి తెలుసుకున్నారు.
2: మీరింతవరకు రైతే రాజు రైతు సోదరులకు సమగ్ర సమాచారం విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.
2: ఆకాశవాణి రైతు సోదరులకి స్వాగతం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ మొదలవబోతుంది. దీనికి సంబంధించి అటు వ్యవసాయ శాఖ అధికారులు, ప్రభుత్వము, రైతులు కూడాను చాలా సన్నద్ధంగా రాబోయే పంటకాలానికి ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం వారు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాన్ని రైతుల ముందుకు తీసుకొచ్చింది. మరి జిల్లాలో ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో కార్యక్రమంలో రైతులకి చాలా విషయాలు వివరిస్తూ రైతులు మున్ముందు వారి యొక్క పంట పొలాలలో మంచి పంట దిగుబడి సాధించేందుకు, అలాగే నాణ్యమైనటువంటి పంటలు తీసుకునేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నారు కృషి విజ్ఞాన కేంద్రాల వారు. దానిలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారు రైతుల కోసం అవగాహన సదస్సు కార్యక్రమాలు కూడా ప్రారంభించడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో ఏ అంశాలు వస్తాయి ఇత్యాది విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు.
3: నమస్తే అండి.
2: ఈ ఖేతీ బచావో అభియాన్ మెయిన్ మోటో ఏంటండి?
3: భారత ప్రభుత్వము జూన్ 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా ఖేతీ బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్ళింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1-1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3-0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, కోబాల్ట్, నికెల్, మాంగనీస్, మాలిబ్డెనమ్,

0: క్లోరినం, క్లోరిన్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా మనకు స్వతహాగా లభ్యమయ్యే అవకాశం ఉంది. అంటే ఎందుకు ఈ భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ల రోజు రోజుకు తగ్గిపోతున్నది అంటే, దాన్ని ఖేతీ బచావో అనే కార్యక్రమంలో ముఖ్య అంశాలుగా కొన్ని అంశాలని రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో తీసుకెళ్లడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా భూసార పరీక్షలు చేసుకోవడము, భూసార పరీక్షలు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి అంటే, మనం చూసుకున్నట్టయితే భూసార పరీక్షలు చేసుకోవడం వల్ల మన భూమిలో ఉన్న ఏదైతే లభ్య నత్రజని, భాస్వరం, పొటాష్, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ కార్బన్ నిల్వలు, ఇవన్నీ మనకు తెలుసుకోవడం ద్వారా దాన్ని బట్టి మనకు ఎంత అయితే అవసరం ఉందో అంతవరకే మనము ఎరువులను వాడుకోవడానికి అవకాశం ఉంది. దాని ద్వారా ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడం ఒక ఎత్తు అయితే, ఇంకోటి రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవచ్చు. కొన్ని పంటలు మనం చూసుకున్నట్టయితే ఏదైతే యూరియాని ఎక్కువగా వరిలో వాడడం వల్ల చీడపీడల ఉధృతి కూడా ఎక్కువగా రావడం గమనిస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వరిలో సుడిదోమ ఉధృతి ఎక్కువ రావడము, అగ్గి తెగులు ఉధృతి ఎక్కువ రావడము, బ్యాక్టీరియా ఎండోతెగులు ఉధృతి రావడం, కాండం తొలచు ఉధృతి కూడా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. కాబట్టి యూరియా మోతాదుని తగ్గించుకోవాలి రైతులు. ముఖ్యంగా భూసార పరీక్షలు మనం చేసుకునే ముందు మట్టి నమూనాలని మనం సేకరించడం, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దాంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనం ఏవైతే ఒక ఎకరం నుంచి మూడు ప్రదేశాలని మనం ఎంపిక చేసుకుని దాని నుంచి వి షేప్లో కట్ చేసుకొని ఒక 15 సెంటీమీటర్స్ డెప్త్లో తీసుకొని దాని నుంచి శాంపిల్ కలెక్ట్ చేసుకొని దాన్ని గోనె సంచి మీద పరిచేసి మనకు కావాల్సిన ఒక 0.5 కేజీ వరకు నమూనాన్ని మన కోఆర్డినేట్ మెథడ్ ద్వారా దాన్ని సపరేట్ చేసుకొని భూసార పరీక్షా కేంద్రాలకు దాన్ని ఇచ్చినట్టయితే అన్ని రకాల పరీక్ష చేసి దాని ద్వారా మనకు ఆరోగ్య పత్రాలు, సాయిల్ హెల్త్ కార్డ్స్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని బట్టి మనము ఎటువంటి ఎరువులు వేసుకోవాలనేది కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పకుండా భూసార పరీక్షలు చేసుకోవాలి. మట్టి నమూనాలు స్వీకరించేటప్పుడు గట్ల దగ్గర కావచ్చు, తేమ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, నీడ ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, మనం మట్టి నమూనాలను స్వీకరించకూడదు. అదేవిధంగా ఫెర్టిలైజర్ బ్యాగ్స్ లో మనం కోఆర్డినేట్ మెథడ్ ద్వారా మట్టి శాంపిల్స్ ని సపరేట్ చేయకూడదు. ఎందుకంటే దాంట్లో కొన్ని ఎరువుల నమూనాలు ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ సరిగా రావడానికి అవకాశం లేదు. కాబట్టి తప్పకుండా రైతులు భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేసుకున్నట్టయితే మన దిగుబడులు మంచిగా రావడము, చీడపీడల ఉధృతిని తగ్గించుకోవడం, రైతుకు అయ్యే పెట్టుబడి ఖర్చును కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి భూసార పరీక్షలు తప్పకుండా చేసుకోండి.
1: సార్, ఎస్పెషల్ గా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వస్తే ఇక్కడ నేల స్వభావం ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి పోషకాల లభ్యత అనేది ఎలా ఉండేది, ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉందంటారు?
0: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చూసినట్టయితే దీంట్లో సేంద్రీయ కార్బన్ నిల్వలు 0.3 to 0.4% ఉంది. దీంట్లో లభ్య నత్రజని తక్కువ ఉన్నది. అదేవిధంగా భాస్వరం కూడా మీడియం నుంచి లో ఉంది. పొటాషియం నిల్వలు ఎక్కువ ఉన్నప్పటికీ పంటకు అందకపోవడం, కాబట్టి కొంత పొటాషియం డెఫిషియన్సీస్ కూడా మనము పంట పొలాల్లో చూడడం జరుగుతుంది. కాబట్టి పొటాషియం నిల్వలు మనం ఏదైతే సాయిల్ శాంపిల్స్ కలెక్ట్ చేసి అనాలిసిస్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా ఉన్నా గానీ తప్పకుండా వరి సాగు చేసే రైతులు, ముఖ్యంగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రధానంగా సాగు చేసే పంటల్లో వరి, పత్తి, మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా వరి సాగు చేసే రైతులు పొటాషియం చలికాలంలో అయితే యాసంగిలో అయితే 13 కేజీలు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్టదశలో 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే 13 కేజీలు పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. భాస్వరం ఎరువులైన డిఏపి 1 బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువగా ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాన్ చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి రైతుల ముంగిట శాస్త్రవేత్తలు వెళ్ళేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ ఖేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన

0: కార్యక్రమంలో రైతులంతా వాడుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది. దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
1: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చి రొట్టె ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చి రొట్టె ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చి రొట్టె ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చి రొట్టె ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రియ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చి రొట్టె ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతుకు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చి రొట్టె ఎరువులని మనం కలిగి దున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి జీలుగా జన్మును మనం పచ్చి రొట్టె ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
0: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేత అంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు. దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
1: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చి రొట్టె ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువ సాగు చేయడం వల్ల మీథేన్ వాయు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువులలో చూసుకున్నట్టయితే మీథేన్ వాయు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మన వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికరణ ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము. ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదు కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు, యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
0: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించారు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
1: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడము, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి

0: ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో రైతులకి ఎప్పటికప్పుడు వెన్నుదొన్నుగా ఉంటూ వారికి అవగాహన కల్పించడం, భూపరీక్షలు అన్ని కూడా మీరు దగ్గర నుండి మరీ చేపిస్తున్నారు. మరి మున్ముందు రైతులు మీ యొక్క ఆలోచన విధానానికి సపోర్ట్ చేస్తూ పంటలపైన అధిక దిగుబడి సాధిస్తారనేసి ఆకాశవాణి కూడా కోరుకుంటుంది. చాలా చక్కటి విషయాలు మా రైతులకు వివరించినందుకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమాల వివరాల గురించి కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ టి భరత్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కులిపాక శంకరరావు. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

కార్యక్రమంలో ముందుగా కోరుకునే శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం రాఘవాపురం నుండి గుండేటి రాములు, శ్రీమతి అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడాల కళ్యాణ్దేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, స్వరూప, నాగయ్య ఇంకా వీరి స్నేహ బృందం కోరుకుంటున్నారు త్రిశూలం చిత్రం నుంచి ఈ పాటను.

మంచి మనుషులు ఈ చిత్రం కోసం జానకి ఇంకా వారి బృందం పాడిన పాటకు ఆత్రేయ సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతం అందించారు. ఈ పాట వినిపించాలని కోరుకుంటున్న శ్రోతలు మహేశ్వరి, శారద, పద్మ, మౌనిక, హిమశ్రీ ఇంకా వీరి కుటుంబ సభ్యులు, వీరితో పాటు మల్లేష్, కుమరయ్య, రాజ్ కుమార్, సాగర్, రమేష్ బాబు, వెంకటేశ్వర్లు, శంకర్, చంద్రకళ వీరంతా కోరుకుంటున్నారు.

ఇల్లెంద్ కరెంట్ ఆఫీస్ బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, శ్రీనివాసరావు, ప్రసాద్, చంద్రశేఖర్, అనిత, సుమతి, అక్రు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. శ్రీనివాస కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటకు సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా కెవి మహదేవన్ సంగీతం అందించారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఇర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మయ్యచారి, సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. మల్లేశ్వరి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాటకు సిరివెన్నెల సాహిత్యం అందించగా కోటి సంగీతం అందించారు.

సంగారెడ్డి జిల్లా హాతినూర్ మండలం చిందుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, లక్ష్మీ దుర్గయ్య, రాజేశ్వర్ వీరందరూ కోరుకుంటున్నారు. పలనాటి సింహం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన ఈ పాటకు వేటూరు సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం అందించారు.

లక్ష్మీదేవిపల్లి మండలం ప్రశాంత్ నగర్ నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జక్కుల నరేష్, హర్షిత, జ్యోతిక, అకుల్, అర్జున్, పెద్దబోయిన సుధాకర్, లలిత, సిరి, రామ్మూర్తి, స్వరూపారాణి, విద్యాభాను, వంశీ, ఇందు, స్వప్న, కౌశిక్, రమ, వెంకటేశ్వరరావు వీరందరూ కోరుకుంటున్నారు. బృందావనం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాటకు సంగీతం అందించారు మాధవపెద్ది సురేష్.

రక్త సంబంధం ఈ చిత్రం నుంచి. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన ఈ పాటకు చక్రవర్తి సంగీతం అందించగా సాహిత్యం వేటూరి. ఈ చిత్రం నుంచి ఈ పాట కావాలని కోరుకుంటున్న శ్రోతలు, ఇల్లన్ బాటం ఫీట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, కృష్ణ, చరిత, చాపేల్, చైతు, భానురాజ్, అమిత్ కన్నా, రాహుల్ కన్నా, రాజా, రాధాపాసి, బువ్వాపాసి, రోహిత్, ఉమార్, రోషిణి, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపురిన్ పాసి, ఉమాశంకర్, ఎండి షాకిర్, ప్రవీణ్, సుందర్రాజ్, జి వెంకటేశ్వర్లు, ఇంకా వేరే స్నేహబృందం కోరుకుంటున్నారు రక్త సంబంధం చిత్రం నుంచి ఈ పాటను.

కార్యక్రమంలో తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాత్ నగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్విత్, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. రోజా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సుజాత ఇంకా వారి బృందం పాడిన పాటకు సంగీతం అందించారు ఏఆర్ రెహమాన్.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ వీరందరూ కోరుకుంటున్నారు. రామాలయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎల్లారీశ్వరి పాడిన ఈ పాటకు సంగీతం అందించారు ఘంటసాల.

కార్యక్రమంలో చివరిగా కోరుకుంటున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, కుర్సారేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుకుంటున్నారు అప్పు చేసి పప్పుకూడు ఈ చిత్రం నుంచి ఈ పాటను.

మీరింతవరకు 100.1 మెగాహెర్ట్స్పై శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నర్ల హరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార సంధ్య 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి.

బాంధవ్యాలు ఈ చిత్రం కోసం ఎల్లారేశ్వరి జమునారాణి పాడిన ఈ పాటకు హనుమంతరావు సంగీతంలో దాశరథి సాహిత్యం అందించారు.

మీరు వింటున్న ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు. వేటూరి సాహిత్యం అందించగా సత్యం సంగీతం అందించారు. చిత్రం బంగారు కానుక

ఇప్పుడు వినబోయే ఈ పాట చదువు సంస్కారం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటకు డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం అందించగా సంగీతం రమేష్ నాయుడు.

వస్తావా? హస్తినాపురి పట్టణము పరిపాలనటువంటి పాండు మహారాజు గారి మూడవ గర్భ సంభూతుడైన నా పేరు అర్జునుడని యావ జనులలో చాలా పొడుతు చేస్తారు.

0: నిన్నటి వరకు కురుపాండవ యుద్ధము 18 రోజుల యుద్ధము జరిగాది.
1: అవును,
0: అట్టి యుద్ధములోన దుర్యోధన చక్రవర్తిది 11,00,000 సైన్యం ఇలా మరణించారు. ఇక చావక బ్రతికిన వారెవరనగా దుర్యోధనుడు, శైల్యుడు, కర్ణుడు, వీరు ముగ్గురే మిగిలిపోయారు.
1: అవును,
0: ఇప్పుడు మా పెద్ద నేగు ధర్మరాజు గారికి ఈ కరిపురి పట్టణము పట్టాభిషేకము కట్టవలయునని నా యొక్క అభిప్రేమ.
1: మరి ఇప్పుడు ఎవరిని వేడుకుంటావు స్వామి?
0: మా బావయ్యకు శ్రీకృష్ణుని వేడుకొని.

0: ఉన్నావా? మా తండ్రి గారు పాండు మహారాజు, మా తల్లి కుంతిదేవి, మా పెద్దనయ్య ధర్మరాజు, మా పిన్నన్న భీమాసేనుడు, నా పేరు అర్జునుడు, మా తమ్ములకు నకులు సహదేవులుంటారు. మా పురంబు హస్తినాపురి పట్టణం అంటారు.
1: హస్తినాపురి పట్టణం. మరి ఇప్పుడు ఎందుకోసరము, ఏమి ఏం పని కోసం వచ్చావు?

0: బ్రహ్మి పరిపాలించేవాడను. నా పేరు శ్రీకృష్ణుడు.
1: శ్రీకృష్ణుడు
0: అయినా పాండవులతోటి ఆ కౌరవులకు యుద్ధం జరిగాలి.
1: అవును.
0: ఇంకా దుర్యోధనుడు, శైలుడు, కర్ణుడు ముగ్గురు మిగిలంబడ్డారు. వారిని వధించినంకనే ధర్మరాజుల గారికి పట్టాభిషేకం కట్టాలని నా ప్రేమ.
1: అందుకేనయ్యా అర్జునుడు నిన్ను జ్ఞానిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు,

0: అనేకముగా నేను ప్రార్థించుచున్నాను బావా. ఎక్కడున్నప్పటికైనా మీరు స్వస్థముగా మా ద్వారక నగరమునకు మీరు రాగలరని.
1: అర్జున చల్లగా వద్దిల్లవయ్యా, ఎందుకైనా స్మరిస్తున్నావు
0: బావా. నేనా? ఎందుకు మిత్రమనగా?
1: ఎందుకు?

0: మహావా, ఏది ఇష్ట పరమాత్మ, మాకుండబడినటువంటి మా కష్టంబులు మా నిష్ఠూరంబులు నిన్నటి వరకే మొత్తము అసంతమైపోయాయి బావా. ఇప్పుడు ఎందు నిమిత్తమై నిన్నే ధ్యానించనండి, మా అన్నయ్యకు ధర్మరాజు గారికి ఈ కరిపురి పట్టణము పట్టాభిషేకము కట్టవలయునని నిన్ను పిలుపుదారి చేయిస్తున్నాను బావా. అదే నా మనవి.
1: అర్జున, మిగతా యోధాల యోధులు ఉన్నారు కదా, దుర్యోధనుడు, శైలుడు, కర్ణుడు, వారిని వధించినాకనే పట్టాభిషేకం.
0: సరసీదు.

అన్నామా, నిన్నటి వరకు యుద్ధం మాత్రము సరిపోయాది. మా ఆగ్రజుడైన మా పెద్దన్నయ్య ధర్మరాజు గారికి ఈ కరిపురి పట్టణము పట్టాభిషేకము కట్టవలేనని నేను నీకు మృకులుడుచున్నాను బావా.

0: జంబుచేత ఆ దుర్యోధనుని సైన్యమెల్లా నిండటి యుద్ధంలో నా వారందరూ మరణించారు. ఇక మనకు అడ్డేం లేదు బావా, ఇప్పుడే మా అన్నకు ధర్మరాజు గారికి కలిపురి పట్టణం కట్టాలి, కట్టి తీరాలి. మీరు చూస్తుండగా
1: అర్జునా అప్పుడే

నా శౌర్యము నా ప్రతాపము నీకు తెలియంది ఉన్నది బావా. నా ప్రతాపం ఎంత మీరందరూ చూస్తుండండి. వారి ఒక విరేటకే వారిని వధ చేస్తాను, తప్పనిసరిగా వధించి తీరుతాను.

0: దృష్టి నడుస్తారో అద్విధంబిగా ఏ కురవీళ్ళందరినీ పటోపంచలు ఇచ్చేస్తాను బావా. నా శౌర్యమో నా ధైర్యమో నా ప్రతాపము నీకు తెలియదా?
1: అర్జున నీ ధరము కాదు, వారిని జయించలేవు.
0: బావా నేను ఎవరెవరిని జయించాలంటే జమదగ్గ సోదుని సమరమంలో నిలిచి విజయంబు కైకొన్న భీష్మ కల్లా కడగి రాజుల అల్లకల్లలము చేసి వెలసినాయా సింహ బలుని కన్నా ఎందు నీ సూతపుత్రుండు ఎక్కువగునే కోరి కురుపతి భిక్షపు కూడుగుడచి బింకములు

0: బావా, నాకెందులో లెక్కైన వారు ఈ కురువీరులు. మీరు చూడండి, ఇప్పుడే మా అన్నగారికి ఇక ఈ పట్టాభిషేకం కట్టి తీరవలను బావా, మీరు చూడండి.
1: చాలించు నీ ప్రగల్భము, నాలోచించి మాటలాడుమ విజయ, కాలుండు కాలకంటుడు జాలరుయా కర్ణితోడా.

చాలా బలవంతుడు నువ్వు ఎప్పుడైతే అన్నావు, నా కన్న కఠోరంబలకు చాలా మునుకులైంది వచ్చుచున్నది. నా ధైర్య శౌర్య నా బలం వెళ్ళ తమరికి తెలియంది ఏమున్నది బావా.

0: అర్జునా, రణరంగం అంటే నీకు ఏందో నీకు అర్థం అవడం లేదు. తెల్లవారినాక యుద్ధము జోలి ఎటువంటిదో, ఆ కరుణి బలం ఎటువంటిదో చూసుకోరు.
1: ఇది కాదు నోరు నోర్వి.

మాట్లాడుచున్నావు? ఆ నీచుడు కులద్రోహియుడు పాపుడు ఒకరికి జీతముండి రెట్టెలమ్ముకొని పొట్ట కోసమై పొట్టకెట్టుకుని బ్రతుకున్నటువంటి ఆ నీచుడుకు కర్ణుణ్ణి ఈ సభలో నా గొప్ప చేయడము, నన్ను అవమానపరచడం ఆ కృష్ణ, ఇదా నీ ధర్మము, నీ న్యాయము, నీ ప్రగల్భము, నీ చాతుర్యము.

ప్రపంచంలో ఉన్నమాటే అన్నాను. కర్ణుడు బలవంతుడు, గొప్పవాడు, ధైర్యవంతుడు అన్నమాటే కాని నిన్ను చిన్నబుచ్చుదైది ఏమి లేదు ఇందులో.

0: గుణమంతా మారిపోయాలి.
1: నేను
0: ఎవరిని జయించాను తెలుసా?
1: ఎవరిని జయించావు?
0: సమరము నందు నోడకం చూస్తా యాదవ కుల తీస్తా. సమరము నందు నోడకం శంకరునంతటి వారి తోడనే క్రమముగా పోరు గెలచి తిని కన్నుని పెద్దగా చేసి పలికెదవు. నిమిషములోన గెలచదను నిక్కగు నాయడ నీలవర్ణని భ్రమగుణ దోష వాక్

0: ఓడకుండగా ఆ ఎండికొండ నివాసదారియగు త్రిశూలపాని బోలో శంకరుని పైన ఘోరముగా యుద్ధము చేసి అట్టి యుద్ధములోన శంకరుని ఓడించి వారి వద్ద ఉండబడినటువంటి పాశుపతత్వం అనే బాణమును చేతు పట్టుకున్నటువంటి వీరాది వీరుండను వీరగేశరుండను ఎదురా ఈ తుచ్చమైనటువంటి ఈ కర్ణుడు దుర్యోధనుడు ఈ శైలుడు వీరు మువ్వురు నన్నేమి చేయగలుగుతారు? ఇప్పుడే నువ్వు లేకున్నప్పటికీ నా పర్వాలేదు, మా అన్నగారికి ధర్మరాజు గారికి ఇప్పుడే కరిపురి పట్టణం కట్టి తీరదు.
1: అర్జునుడు ఎన్నో మాటలు అనరాని మాటలు అన్నాడు, క్షే పద్ధతి మర్చిపోయాడు. మరి ధర్మరాజుల వారు ఎలా ఉన్నారో అక్కడికి వెళ్ళి చూస్తారు. ధర్మజా
2: బావా,
1: బావా ధర్మజా,
2: ఏమిటి బావా?
1: వర్దిల్లు
2: వర్దిల్లనా జల జలో.

బావా, ఎన్నడైనా గాని నీ ముఖము కలకలలాడున్నటువంటి నీ ముఖము, ఇవాటి రోజున నీ ముఖము చిన్నపోయి చిన్న కంతుడు పోయినావు. ఏమిటి బావా, నా ద్వారకకు వస్తున్నప్పుడు నువ్వు ఎందుకు ఇట్లాగి ఉన్నావు బావా? వస్తున్నప్పుడు చెప్పాలి కదా బావా.

0: నర్మజ
1: బావా,
0: మీకు చేసిన మేలు మరచిపోయి మీ విజయుడు మీ అనజుడు ఎన్నో మాటలు అన్నాడయ్యా నన్ను.
2: బావా ఒక్క మాట విను బావా.

0: చూడు బావా, అర్జునుడు తెలివి లేనటువంటి వాడు, వాడు చిన్నవాడు, వాడు అనరాని మాటలు ఎన్ని మాట్లాడినా నేను తప్పులు ఒప్పుకుంటున్నాను బావా, నా తప్పు మన్నించు, నా తప్పైనా మా తమ్మి తప్పైనా తప్పు నాదే బావా.
1: తెలియకుండా అన్నాడా?
0: అవును బావా.
1: సర్వము తానే జయించు.

0: బావా
1: సర్వానికి సారే జహించిందట, నా సహాయం అనేది లేదట, గర్రము చేత కాని మాటలన్నాడు. ఇది నిలబడకుండానే వస్తున్నాను మా పురమునికి వెళ్ళాలని.
0: బావా నువ్వు ఎలాంటి వాడు తెలుసా? దీనావత్

0: బావయ్యా నేను అర్జునికి బుద్ధి జ్ఞానం చెప్పి వానికి నచ్చ చెప్పి నీ పాదములు పడేస్తాను బావ, నువ్వు ఇక్కడ ఉండిగా.
1: సరే వెళ్ళు
0: అర్జున,
1: ఇక్కడే ఉంటాను.
0: ఏమి అర్జున?
1: ఏంటి
0: ఇది? ఏమని

0: ఏమిటి అర్జున
1: గురించి ఘోరంగా తప చేసి పాశుపత్రం అనే బాణము సంపాదించుటకు వెళ్ళినప్పుడు అయనాడు శంకరునికే భయపడకుండా వారిపైన యుద్ధము చేసి శంకరుని జయించి అటువంటి భానము చేతబట్టినాను. ఈ కృష్ణునికి ఇలానే భయపడతాను బావ.
0: సరే అర్జున, బావ రేపు కృపాండ యుద్ధం ఉంది, కృపాండ యుద్ధంలో నా బావ సాయం లేదు, నువ్వు గెలవజాలవు, బావ పాదములు బట్టి వేడుకొనము, నువ్వు అంతటితో ఉంటావు.
1: సరే అది విధాను బావ, పొందను ఆచరణ శంకర ఎక్కడ ఉన్నప్పటికైనా తమరి దయనానందు రావాలి.
2: సరే ఇప్పుడు అర్జును నా పైన జాలి చేత స్మరిస్తున్నాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ద్రౌపది వద్దకి వెళ్ళాలి. ఇప్పుడు ద్రౌపది వద్దకి వెళ్ళి ఈ విషయం అంతా మా సోదరికి విన్నవిస్తాను. అమ్మా సోదరి,
3: అన్నయ్యా మీకే వందనములు.
2: దీర్ఘ చల్లగా వద్దల
3: ఏంటన్నయ్యా, ఈ వాటి దివసమున ఏమో చిన్న పోయి చిన్న కాంతుడవై వచ్చావు. ఎన్నడైనా ఆ పౌర్ణమి నాటి చంద్రుని కన్నా కాస్త వడివంక ఉండేది, కాని నీ ముఖార విందమునకు వడివంక లేకుండా ఉండేవాడు. కారణమేమిటి
2: చెప్పమంటావా సోదరి?
3: అవునవును
2: వీణా.

0: నీ భర్త అర్జునుడు బలవంతుడట, ధైర్యవంతుడట, శౌర్యవంతుడట. అటువంటి బలవంతుడున్నారు, నీ భర్త అనే మాటలు అనడమ్మా నన్ను.
1: ఆ విధిగా నాన్న.

అన్నయ్యా, సరే వారికి ఏదో తోచి తోయక యోచన లేక అన్నాడు. అందులకు నేను కూడా మిమ్మల్ని క్షమార్పణ కోరుకుంటున్నాను కదన్నయ్యా. నా భర్తలను ఇప్పుడే తీసుకుని వచ్చి మీ పాదములకు నమస్కరింపచేస్తాను, మీరు ఈ చోట ఉండండి. తాగో.

0: నన్ను ఎటువంటి మాటలన్నాడు? తిరస్కరించాడు. నీ భర్తకి ఎటువంటి మాటలు తగునా? నన్ను అనవచ్చురా?
1: తగదు అన్నయ్యా.
0: మరేం చేస్తావు?
1: సరే, నేను వెళ్ళి బుద్ధి జ్ఞానము చెప్పి తీసుకుని వస్తాను. నువ్వు ఈ చోట నీ ఉండుము.
0: సరే వెళ్ళు సోదరి.
2: దేవి
1: వందనములు.
2: వచ్చావు
1: కాస్త, ఇలా వస్తారా?
2: వచ్చాను చెప్పవమ్మా.
1: మీరు లోనికి వస్తే చెప్తాను.
2: వచ్చాను చెప్పమంటానా?
1: అన్నయ్య లేదు అనరాని మాటలు అన్నారట, కారణం ఏమిటి?
2: ఎవరు, నేనా?
1: అవును.
2: అంటే నీతో చెప్పారా?
1: చెప్పారు.
2: ఏమని
1: ఏమని చెప్పారు?

0: చెప్పండి.
1: మీ అన్నగారిని సభలోన దూషించాను, నాకు ఏమి తెలియనటువంటి అమాయకుడిని అయిపోయాను. అంటే నీకు ఇంద్రమిత్తమై వచ్చిన దగ్గరికి వచ్చి చెప్పుకున్నాడు చెప్పు.
0: ఓహో, ఎందుకు వెళుతుంటే తీసుకుని వచ్చావంటున్నారా?
1: అవును.
0: అయినా పనికి

0: స్వామి, మా అన్నయ్యను అనరాని మాటలంటి మా వద్దకి వచ్చి దుఃఖించి వెళ్ళుచుండగా ప్రయాణమాయి వెళ్ళుచుండగా తీసుకుని వచ్చాను. ఇదిగో ఇక్కడ ఉన్నాడు, నమస్కరించు.
1: ద్రోహకాటిగా నిలబడి మీ అన్నగారిని ద్వారక నగరమునకు పోనివ్వకుండా అతి తరగ తీసుకుని వచ్చావా?
0: అవును వీరు, అన్నయ్యకు నమస్కరించు.
1: అలానా?

0: నిండు సభలోన నిన్ను నేను దూషించడము నాది చాలా పొరపాటు బావా. నా తప్పిదారుము క్షమించు బావా, క్షమించు
1: అన్నయ్య. మనోహర, మీరు ఇరుగురు ఈ విధిగా చూస్తుండగా ఎంత రమణీయముగా కనిపించుచున్నారో తెలుసా. నరులకు నారాయణుడు నీవు, దేవతలకు నారాయణుడు మా అన్నయ్య. మీరు తెలిసియుండిన వారులై వాదించుట మీకు ఇది భావ్యము కాదు. ఇక నుండైనా మీరు క్షేమంగా ఉండండి. మీరు చల్లగా ఉంటే మాకు కూడా తృప్తిగా ఉంటుంది.
2: కృష్ణార్జునుడు ఆయన ఈ సమయం కాదు, అతని గర్భపాత్రను కావాలన్నా ఇప్పుడు యుద్ధములకు పోయే త్రోవను శృంగారమైన వనమును తీసుకుని వెళ్ళి అక్కడ అపజయం చేపిస్తా. అర్జున
0: బావా,
2: సంతోషము సంతోషమయ్యా.
0: సరే బావా, యుద్ధము పోయిందిరా. ఇక కర్ణుడు శంకునాదము రోహించున్నాడు, ఇక అక్కడికి వెళ్ళని వాణ్ణి.
2: సుభద్ర సెలవు తీసుకుని రా, మా సోదరి సుభద్ర ఉంది, సెలవు తీసుకొని విజయముద్రిక గ్రహించుకొని రా.
0: మీ చెల్లెలు సుభద్రాదేవి సెలవు తీసుకుని రావాలినా. సరే బావా, ద్విధంగా వెళ్ళొచ్చున్నా. దేవి సుభద్ర
1: స్వామి ఎక్కడికో ప్రయాణికులైనట్టు తెలుస్తున్నది.
0: నేరా?
1: అవును.

స్వామి, ఎక్కడికో ప్రయాణికులే అయినట్టు దోచుచున్నది, ఆ కారణార్థం ఏమిటో కాస్త చెప్తారా? వందనములు స్వామి, వందనములు.

0: భద్ర స్వామి, సూర్యుని కుమారుడైన కర్ణుడున్నాడు. ఆ కర్ణుడి పైకి యుద్ధమునకు వెళ్ళవలిగనని నీ సెలవు తీసుకుని వెళ్ళవలిగనని వచ్చాను.
1: సరే, మీరు యుద్ధానికి వెళతారంటే నాకు చాలా సంతోషము కలుగుతున్నది, కానీ మీరు శత్రువులను జయించి త్వరితముగా రండి. నేను మంగళహారతులు తీసుకుని చోట ఎదురు చూస్తూ ఉంటాను. వెళ్ళండి.
0: విజయశ్రీమి వారి

0: అజుడు అంటే బ్రహ్మదేవుడు, రుద్రుడు అంటే శంకరుడు. వీరు తోడ్పడి వచ్చినప్పటికైనా అట్టి తంబులోన కర్ణుని ఒక రేటుకే వారిని వధ చేసి తప్పనిసరిగా వస్తాను. ఇక నా సెలవు బావా. శ్రీకృష్ణ, మీ చెల్లెలు సుభద్రాదేవి సెలవు తీసుకున్నాను. ఇక కర్ణుని పైకి యుద్ధములకి వెళ్ళవాలను. ఆ రథాన్ని మాత్రం సిద్ధపరచు.
1: ఇక యుద్ధములకు అస్తములు కట్టాను నేను, సారి చేస్తున్నా, జాగ్రత్త కూర్చోండి.
0: సరే పోనీ బా,
1: ఇద్దరికి వెళ్ళాలి కదా.

0: చరమల
1: చరమలంపరము
0: కుచరమే వేషద చరమల పవా శ్రీకృష్ణ పరమాత్మ అట్టెత్తుగా ఈ రథాన్ని యుద్ధభూమి సమకమ్మరకే వెళ్ళనివు. అదిగో మనకు ఉండబడినటువంటి మన శత్రులు అక్కడ శిబిరములు వేసుకుని తయారుగా వారు ఉన్నారు. అయినా ఇప్పుడు ఈ రథాన్ని మాత్రము అచ్చడికే ఉన్నట్టు.
2: ఇదే సమయము యుద్ధానికి వెళ్లే త్రోవలు తప్పి మళ్ళీ శృంగారమైన వనము తీసుకుని వెళ్తా. ఇదే సమయం అర్జున పద తలబడిని మెచ్చితి తలబడి బోరి స్థితి తలబడిని మెచ్చితి
0: అబ్బా ఎంత పని చేశావయ్యా.
2: అయ్యో
0: బావాన్నీ మతి అటుబోయనో ఈవేళ మనమేగు

0: మా వాక్ స్టాప్ అందామా?
1: ఏంటి
0: ఆ కర్రికి వాడి పైగా యుద్ధం పోయినటువంటి వాళ్ళం మనము. చక్కనైనటువంటి ఈ ఉద్యాన వనంబునకు ఎందు నిమిత్తమై
1: తీసుకొచ్చావు? మానగమనమేగు కొని వచ్చి తిని ఈనాడు ఇట నుండి ఏగుట శుభము. అర్జున
2: బావా,
1: ఈ రోజు శృంగారమైన వనము ఎవరి వింత చూడు ఎలా అందంగా ఉన్నాయో ఒక్కరోజు ఉండి తెల్లారినాక యుద్ధానికి వెళ్ళవచ్చునయ్యా.
0: ఏంటి బావా ఏమి?

0: అయినా అర్జున, సరే ఈ శృంగారమైన వనం వచ్చాం, ఆ వనము లోపల నువ్వు చక్కని పువ్వులు పాన్పు తయారు చేయి, గంటే నాకు చాలు.
1: ఎవరు లేరా?
0: నువ్వే.
1: నేను నీకు పాన్పు
0: తయారు చేయి.

0: అయిపోయింది, నేను మాత్రం రాను చేయను.
1: అయినా పూల పానపు తయారు చేయవా? అర్జున, నీవు ఒక పని చేస్తున్నావు, నేను ఒక పని చేస్తున్నాను. తెల్లవారికి వెళ్ళవచ్చు, తెల్లవారు యుద్ధములకై అశ్వములకు పచ్చిక మేపుకొని గంగకు వెళ్ళి నీళ్లు త్రాయించుకుని వస్తాను. నేను వచ్చే పడయాంత్రం దాకా పూల పానపు తయారు చేసి ఉండుము.

0: సరే నీకు వచ్చే వరకు పూల పాపం తయారు చేస్తాను కానీ వెళ్ళు.
1: సరే ఈ సమయం బాగా ఉన్నది. అర్జునుడు అతి గర్వాంధకారుడు, గర్వం చే మాట్లాడాలి నన్ను మాటలు అన్నాడు. ఇప్పుడు శృంగారమైన వనములో పూల పాపం తయారు చేస్తున్నాడు. ఇప్పుడు చక్కని మాయా సుభద్ర అవతారం చేత వచ్చి లాలించి పాలించి అతన్ని బుద్ధగించి వెళతారు. ఇదే సమయం మాయా సుభద్రుడే వస్తా
2: బల్లిరే.

0: సుభద్రంగా ఉన్నది. మా బావ యాదవాకుల సంభూతుడు, ఎక్కడో ఎవరికైనా ఏం చేసినప్పటికైనా పడుకునేవాడు.
1: నేను కృష్ణుడను. ఇప్పుడు మహేష్ సుభద్ర మా చెల్లెలు ఏ విధిగా ఉన్నాదో నేను ఆ విధిగా వెళుతున్నాను.

0: ఇప్పుడు నేను చక్కగా అర్జున వద్దకి వెళ్ళి మా చెల్లెలు ఏ విధిగా ఉన్నాదో ఆ విధిగా వెళ్ళి అడుగుతాను, ఏమంటాడో చూస్తాను.
1: సుభద్ర వచ్చింది ప్రాణే సరీ వచ్చింది ప్రాణే సరీ వచ్చింది నీవు ఇందు వైఖరి తోడల్ ఇచ్చట ఎవ్వరు లేనిక మచ్చికలరా నాతో.

0: దేవి.
1: ఈ పూల బాణువు మీ అన్నయ్య శ్రీకృష్ణుని కోసమే దీన్ని తయారు చేశాను.
2: అబ్బా, అర్జునుడు నేను నిజంగా ఆ సుభద్రుని అనుకుంటున్నాడు. ఇప్పుడు వారిలో వ్యామోహం పుట్టిస్తాను. అర్జున,
0: ఆ దేవి
1: లేని చాలా వ్యామోహం, చాలా ప్రేమ.
2: మీరు పిలవగానే నేను వచ్చాను, కానీ మీ ప్రేమ తీర్చాలంటే నాకు ఒక్క చిన్న కానుక ఇవ్వాలి.
0: ఏంటది?
2: మీ ఇవ్వకూడదా?
0: లేదు దేవి.
2: సరే, ఇంకేం చెప్తావో చెప్పు.
0: నీవు రావా,

0: నీవు చక్కని దానమని ఒకసారి నీ పెదవి చెక్కిలో కలరా రమ్ము రాసుంది.
1: అచ్చో ఏంటండి, మీరు పట్టబగులు రతులు కోరుచున్నారు, కాని అదిగో అక్కడ మా అన్నయ్య.
0: అర్జునుడు నిజంగా సుభద్రయ్యని అనుకునిచున్నాడు. ప్రేమించే సమయంలోన మళ్ళీ యథావిధిగా నేను అశ్రములను తోలుకొని వచ్చినట్లుగా, నా మురళిగానం వినబడినట్లుగా అర్జునునికి వినిపిస్తాను. అప్పుడు సుభద్ర, మీ అన్నయ్య శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఇక వెళ్ళమంటాడా లేక నా ప్రేమ తీర్చమంటాడా చూస్తాను. సుభద్ర, సుభద్ర, సుభద్ర, అదిగదిగో
1: వలదండి,
0: మీ అన్నయ్య శ్రీకృష్ణుడు వస్తున్నాడు.
1: వలదండి, అదిగో మా అన్నయ్య అక్కడ వస్తున్నాడు, వారి వేణుమాధవ పాట వింటున్నావు కదా చూడండి.
0: సుభద్రాదేవి, నువ్వు వచ్చిందంటే ఏమి సుఖము లేదు, నీకేది కావాలో కోరుకొని ఇస్తాను.
1: ఏమి కావాలంటే నాకు నీ విజయ ముద్రిక కావాలేను.
0: అది ఇదిగో నా వెరేలుకుండ పడినటువంటి విజయ ముద్రిక నీ చేతికిస్తున్నాను, తీసుకుని తొందరగా వెళ్ళు.
1: సరే చెప్పు.
0: అన్నయ్య గారు చూస్తే
1: నేను ఇప్పుడే వెళుతున్నాను.
0: మళ్ళీ యథావిధిగా కృష్ణుడని వచ్చి ఈ పూల పాన్పు వాడిపోయినది, దీని కారణం ఏంటి అని అడుగుతాను.
2: అర్జున,
0: ఏంటి బావా,
2: పూల పార్పు తయారు చేశావు?
0: ఓ చక్కదరంగా,
2: పుష్పములన్నీ వాడిపోయినట్టుగా ఉన్నాయి, ఎవరన్నా ఆడవాళ్ళు వచ్చారా?
0: ఏంటి బావా, ఇంత పెద్ద ఉపయోగించినటువంటి అడవిలోనా ఆడవాళ్ళు వస్తారా?
2: లేరా,
0: మన ఇరువురు వంటిది చాలా ఎంతో భయం అవుతున్నది.
2: కర్ణుడు, దుర్యోధనుడు శంఖ పూరిస్తున్నాడు, ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, పద వెళ్దాం.
0: సరే పదండి బావా.
2: నమో
0: కర్ణ.

0: కర్ణుడు అందరు
1: అవును ఎక్కడికెళ్తున్నావు?
0: దుర్యోధనుడు పిలిపించాడట, ఏమి కారణము? దాతామి పాదముల కింద అభివందనములు.
1: వర్ధిల్లు వర్ధిల్లు మీ కర్ణ, వర్ధిల్లు మీ
0: ఎందరమిత్తమైన నన్ను పిలిపించారు.
1: నేనా? నేను ఏమి చేయాలి కర్ణ? నాకెడు తోచడం లేదు.
0: ఓహో, కృపాండ యుద్ధములోన కౌరవులు అందరూ మరణించారు.
1: అవునా?
0: ఇక నీకు ఏమి తోచడం లేదు?
1: తోచడం లేదు, ఏమి ఆలోచన వస్తలేదు కర్ణ.

0: కర్ణ,
1: పాండవులలోన శత్రువు నీకు భీముడు,
0: భీముడు
1: నాకు శత్రువు అర్జునుడు.
0: అర్జును
1: ఆయన ఇప్పుడే యుద్ధమునకు వెళ్ళుచున్నాను, ఇక మీరు
0: బాధనందకండి.
2: అర్జున ఇక్కడ ఉన్నావరా, ఇదివరకు నీ కోసం ఇస్తాను, ఇంతవరకు

0: ஒரே கண்ணா குருபதி பிக்ஷம் பகு ஒரு குடிக்க வேண்டும் முறைய போகுறா.
1: ఏంటి బావా ఎన్నడైనా నాకు ఇంటి యుద్ధంబులోనా అపజయం అనేది కాలేదు. ఇవాడి రోజున ఈ కర్ణుతోటి నాకు ఇంద్రమిత్తమై అపజయం వచ్చాడు చెప్పు బావా.
2: అర్జున
1: బావా,
2: ఎంతో మంది కురుపాండ యుద్ధంలోన కురువీరులను చంపారు, మా అన్నయ్య గారికి పట్టాభిషేకం కట్టాలన్నావు, నా మాట తిరస్కరించినందుకు నీకు ఆ రీతిగా నేను చేశాను.
1: ఏంటి నా గర్వపరిచితం చేశావు?
3: దేవతలు ఇచ్చిన బిరదులు నీ వద్ద ఉన్నంత పడియంతరము నీకు అపజయం లేదు, అట్లా ఏదొకటి తక్కువైనా నీకు అపజయం అవుతుంది. అర్జున చూసుకో.
1: అబ్బా బావా, ఇప్పుడే ఇంటి నుండి వెళ్ళి వస్తాను. వచ్చాను సుభద్ర. హా సుభద్ర,
4: ఏంటండి
1: నా ముద్రికో?
4: అయ్యో ఎక్కడ ముద్రిక? ఏంటండి
1: ఇమ్మ విజయా ముద్రిక?

0: నా వ్రేలు కుండబడినటువంటి
1: ఎంత చెప్పినా వినటం లేదు, నన్ను చాలా కొడుతున్నాడు. సరే నా రూపంలో ఎవరైతే వెళ్ళారో ఇట్టి దెబ్బలు వారికి తగులునుగాక, ఇట్టి దెబ్బలు వారికి తగులునుగాక.
0: ముందుకి రావద్దనే ఉన్నది సోదరి సుభద్ర. పాపం అన్యాయమిగా అమ్మాయిని కొడుతున్నాడు. అర్జునా నిలబడు. ఏంటయ్యా ఎందుకు కొడుతున్నావు? ఏంటి బావా నువ్వు? జరుగు బావా జరుగు. సుభద్ర ఇవ్వవే.
2: ఎందుకు
0: సుభద్ర? ఎందుకు

0: జన్మన నా వ్రేలుకుండబడినటువంటి ముద్రిక మీ చెల్లెలు సుభద్రదేవి తీసుకొని పోయింది. నువ్వు వరణ చెప్పు కాస్త ఇవ్వు అని.
1: సోదరి
2: అన్నయ్య,
1: విజయ ముద్రిక నీకు ఇచ్చాడా అర్జునుడు?
2: ఆ విజయ ముద్రిక తెలియదు, అట్టి వనము తెలియదు, నేను ఆ వనంలోకి రాలేదన్నయ్యా.

0: అర్జున మనములకి ఎవరు వచ్చిందా అర్జున అంటే బావ ఎవరు రాలే అన్నావు, దాని గురించి ఇప్పుడు గట్టివాడవు, గుట్టుబట్టు భయరాయది.
1: కాదా బావా, నాకు ఒక యోజన కలుగుతున్నాను. సర్వము

0: ಭಾವ ಸರ್ವಮಿದಂತ నీదే మహిమ నీ మహిమ ప్రభావపచేత నా వేరేలకుండా పడినటువంటి విజయ ముద్రకు పోయిందంటే ఇదంతా నీదే ప్రభావం బావ.
1: అర్జున, నన్ను మాడవన్నందుకు నీ గర్ర ప్రాజెక్టము చేయించాను. విజయ ముద్రకు రావద్ద ఉంది, ఇదిగో
0: అప్పా
1: రేపు కన్నుని వద
0: అంతేనే బావ.
1: అపజయం,
0: ఆ సూర్యుడు కృంగిపోయాడు, నాకు అపజయము కర్ణునికి జయము.
1: జయము
0: బలాభి బలాలు రేపు చూసుకోవాలి. సరే
1: మంగళముకు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు విందాం. రేపు సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కార ప్రధానోత్సవం 2లో పద్మ అవార్డులు 2024ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ ఎస్ భాగ్యలక్ష్మి గారు. 6:35 రైతు సమాచారం, ఇందులో శ్రీ వరి సాగు పద్ధతులు వివరాల గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక, అనంతరం తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 చెరపకురా చెడేవు నాటిక ప్రసారమవుతుంది. అనంతరం జీవన గమనంలో ఒంటరి పోరాటం శ్రీమతి పఠాన్ రుబీనా బేగంతో పరిచయం చేస్తున్నవారు శ్రీమతి గద్దె చంద్రకాంత. 8:00 సమాచార ప్రభాత్ హిందీలోను, 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. అనంతరం 8:35 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబరు 0874429508 2950399. ఈ నెంబర్కు ఫోన్ చేసి మీరు కోరుకున్న పాటను వినవచ్చు. 9:30 ఏకచిత్రగానం, 10:00 చిత్రగీతాలు. అనంతరం 12:10 పండిట్ రాజేంద్ర ప్రసన్న గారి వేణుగానం ప్రసారమవుతుంది శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో. 12:40 చిత్రగీతాలు వింటారు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 1:50 ఉర్దూలోను, 2:00 మిడ్ డే న్యూస్ ఆంగ్లంలోను, 2:15 దోపెహర్ సమాచార్ హిందీలోను వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి. 3:30 ఏకచిత్రగానం. 4:00 సృష్టికర్త మహిళకు చేయూత నిద్దాం చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం మధుమంజరి ప్రసారమవుతుంది. 4:30 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, ఇందులో ప్రపంచ భూజల అధ్యయనం దినోత్సవం సందర్భంగా వ్యవసాయానికి ఆధారం భూజలం నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 5:00 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో జరగబోయే పౌర పురస్కార ప్రధానోత్సవం 2లో పద్మ అవార్డులు 2024ను ప్రదానం చేసే కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. ఇక రేపు సాయంత్రం ప్రసారంలో 6:35 యువవాణి యువజనుల కార్యక్రమం, ఇందులో ప్రస్తుత తరుణంలో ఈ జాబ్స్ ప్రాముఖ్యత గురించి వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 జానపద సంగీతం, 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8:09, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ ప్రసారాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 హరికథ ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుంచి.

మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలను విన్నారు. వినిపించిన నేను మీ రేడియో నేస్తం గుండోజు శైలజ. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సైమం 11:03 దాటి 35 సెకండ్లు. ఈ ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం మా ప్రభాత ప్రసారం 5:53 ప్రసారమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.